ఆకాశవాణి సింహపురి కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 42 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మొట్టమొదటగా 1987వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రస్తావనను ప్రతిపాదించగా 1988వ సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారుడు 24 గంటల పాటు పొగాకు ఉత్పత్తులను వాడవద్దని కోరింది. అనంతరం ప్రతి సంవత్సరం మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. పొగాకు వాడటం వల్ల కలిగే అనారోగ్యాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, తద్వారా ప్రజల్లో పొగాకు వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పొగాకును ఏ రూపంలో స్వీకరించినా అనారోగ్యాల బారిన పడతారు. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పొగాకును ఉపయోగించే వారికే కాకుండా ఈ పొగను పీల్చేవారికి, అనగా వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని అనారోగ్యాలకు కారణమవుతున్న పొగాకుకు దూరంగా ఉండడం ఎంతైనా అవసరం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జయ జయ జయ మంగళం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ శ్యాంబాబు వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: ప్రభుతో మనం గడిపే సమయము చాలా విలువైనదిగా ఎంచబడుతూ ఉన్నది. మనము మన గృహాల గురించి, మన జీవితాల గురించి ఆశిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అయితే మన గృహము ఎలా ఉండాలని ఆశిస్తున్నాం? దీవెనకరమైనటువంటి గృహముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే దీవెనకరమైనటువంటి గృహముగా ఉండుట కొరకు పరిశుద్ధ గ్రంథములో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలను చేశారు. ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకుంటే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్తలో

0: ఇచ్చి ఉన్నది, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీవు త్వరగా దిగిరమ్ము, మరి నేను నీతో కూడా నీ ఇంటిలో మరి భోజనము చేయవలనని. దేవుని నామములో ఆ విశ్వాసమును దేవుని పట్ల కనపరిచినటువంటి జక్కయ్య ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకుంటే 19వ అధ్యాయం లోకాసువార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ మనము గమనించినప్పుడు జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసము ఎలా ఉన్నది అనని మనము పరీక్షించుకుంటే, ఆయన ఆ దినము వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడూ చూడలేదు, ఎన్నడూ చూడలేదు. మరి ఆ యేసు ద్వారా రక్షణ కలుగుతుందని, యేసు ద్వారా శాశ్వత జీవము కలుగుతుందని, యేసు ద్వారా పరలోకమునకు స్వాస్థ్యముగా వెళ్ళవచ్చునన్నటువంటి ఆ కార్యములు తన జీవితంలో కూడా జరగాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుకనే జక్కయ్య మరి ఆ మేడి చెట్టు మీద ఎక్కి యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారి యొక్క కనులు ఎక్కడ ఉన్నాయి అనంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన కనులు జక్కయ్య మీదకు వెళ్ళినాయి. ఎందువలన జక్కయ్య మీదకు ఆయన కనులు వెళ్ళాయి అనంటే, దేవుని యందు కనపరచబడవలసిన, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండి, ఇదిగో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి తత్వమును మరి ఈ దినాన మరి యేసయ్య జక్కయ్య విషయంలో గ్రహించాడు. మనము కూడా జక్కయ్యలాగా ఒకవేళ మన ఆలోచనలు మనకి యేసయ్య వైపు చూస్తే, గొప్ప రక్షణ నా ఇంటికి వస్తుంది, ఆ రక్షణ ద్వారా నేను శాశ్వత జీవం పొందుకుంటాను, ప్రభుతో ఉండే సహవాసము వలన నా ఆత్మలో, నా జీవితములో, నా గృహములో ఎలాంటి ఆశనైతే నేను కోరుతూ ఉన్నానో, ఎలాంటి ఆశీర్వాదమునైతే నేను కోరుతూ ఉన్నానో, ఎలాంటి జీవితాన్ని నేను జీవించాలని కోరుతూ ఉన్నానో, వాటన్నిటిని బట్టి కూడా దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. విశ్వసిద్దాం, దేవుని వైపు చూద్దాం, జక్కయ్యవలే మన జీవితాన్ని ప్రభు వైపు చూద్దాం. ఆమేన్.
1: మీరింతవరకు శ్రీ శ్యాంబాబు ఎల్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

0: పొలం కబుర్లు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లాభాలనిచ్చే షార్ట్ టర్మ్ పంటల సాగు. నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం ఒక కళ. సాంప్రదాయ పంటల కోసం ఏళ్ల తరబడి వేచి చూడకుండా కేవలం 30-90 రోజుల వ్యవధిలోనే చేతికి వచ్చే పంటలు రైతులకు ఆర్థిక భరోసాని ఇస్తున్నాయి. కూరగాయల విభాగంలో చూస్తే తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు విత్తిన 25-30 రోజుల్లోనే కోతకు వస్తాయి. అలాగే ముల్లంగి 40-55 రోజుల్లో, బీర, సొర, కా

0: కర్ర వంటి తీగజాతి కూరగాయలైతే 60 రోజుల్లోనే దిగుబడినివ్వడం ప్రారంభిస్తాయి. ఇక పండ్ల తోటల విషయానికి వస్తే సాధారణంగా పండ్ల చెట్లు అంటే 7 పడుతుందని అనుకుంటాము. కాని బొప్పాయి నాటిన 8 నుంచి 10 నెలలకే ఫలాలనిస్తుంది. విదేశీ రకమైన డ్రాగన్ ఫ్రూట్ మరియు అధునాతనమైన తైవాన్ జామ వంటివి కూడా అతి తక్కువ కాలంలోనే వాణిజ్యపరమైన దిగుబడిని అందిస్తూ క్యాష్ క్రాప్స్ గా మారుతూ ఉన్నాయి. త్వరితగతిన పెరిగే పంటల విజయానికి సూచనల విషయానికొస్తే సరైన విత్తన ఎంపిక, నేల సారం మరియు నీటి యాజమాన్యం ముఖ్యమైంది. విత్తన శుద్ధైతే మేలైన హైబ్రిడ్ రకాలను ఎంచుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బిందు సేద్యమైతే తక్కువ నీటితో మొక్క మొదళ్లకు నేరుగా పోషకాన్ని అందించడం వల్ల ఎదుగుదల వేగంగా ఉంటుంది. రసాయన ఎరువుల కంటే పశువుల ఎరువు, జీవామృతం వాడడం వల్ల పంట నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అంతర పంటల విషయానికొస్తే ప్రధాన పంటల మధ్య ఖాళీ స్థలంలో ఆకుకూరలు లేదా మిరప వంటివి సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులకు ఈ షార్ట్ టర్మ్ వ్యవసాయం ఒక వరము. మార్కెట్ డిమాండ్ను బట్టి ఎప్పటికప్పుడు కొత్త రకాలను సాగు చేస్తూ ఆధునిక సాంకేతికతను జోడిస్తే వ్యవసాయం కేవలం జీవనాధారమే కాదు, ఒక లాభసాటి వ్యాపారం కూడా అవుతుంది. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో అధిక లాభాలనిచ్చే డ్రాగన్ ఫ్రూట్ మరియు బొప్పాయి సాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకుందాం. ఇవి రెండూ కూడా ప్రస్తుత మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పంటలు. డ్రాగన్ ఫ్రూట్ సాగు విషయానికొస్తే ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఒకసారి నాటితే దాదాపు 20 నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. దీనికి అనుకూలమైన నేలలైతే నీరు నిల్వ ఉండని ఇసుకతో కూడిన లోమ్ నేలలు శ్రేష్టమైనవి. చౌడు నేలలు ఈ పంటకు పనికిరావు. నాటే విషయానికొస్తే ఎకరాకు సుమారు 450 నుంచి 500 సిమెంట్ స్తంభాలు అవసరమవుతాయి. ప్రతి స్తంభం చుట్టూ 4 మొక్కలను నాటాలి. స్తంభాల మధ్య దూరమైతే 10 అడుగులు, వరుసల మధ్య అయితే 8 అడుగుల దూరం ఉండాలి. నీటి యాజమాన్యానికొస్తే డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ఉత్తమమైంది. మొక్కకు ఎక్కువ నీరు అవసరముండదు, కాని నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. నాటిన 1 ఏడాది నుంచే పూత ప్రారంభమవుతుంది. 2 ఏడాది నుండి నాణ్యతాపరమైన దిగుబడి ఇస్తుంది. జూన్ నుంచి నవంబర్ వరకు కాపు అధికంగా ఉంటుంది. దీనికి తెగుళ్ల ఉధృతి చాలా తక్కువ. ఎరువులుగా పశువుల ఎరువు, వేపపిండి వాడితే నాణ్యమైన దిగుబడి వస్తుంది. బొప్పాయి సాగు విషయానికొస్తే బొప్పాయిని పేదవాడి యాపిల్ అని పిలుస్తాము. ఇది నాటిన తక్కువ కాలంలోనే రైతుకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. బొప్పాయిలో రకాల విషయానికొస్తే ప్రస్తుతం రెడ్ లేడీ 786 రకానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది వైరస్ ను తట్టుకుంటుంది మరియు తీపి ఎక్కువగా కూడా ఉంటుంది. జూన్ నుంచి జులై లేదా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాలు బొప్పాయి నాటడానికే అనుకూలమైన సమయం. మొక్కల మధ్య దూరం 6x6 అడుగులు లేదా 7x7 అడుగులు ఉండాలి. బొప్పాయికి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు సరైన మోతాదులో అందించాలి. నీరు నిల్వ గనక ఉంటే వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి. దిగుబడి విషయానికొస్తే నాటిన 8 నుంచి 10 నెలలకే కోతకు వస్తుంది. ఒక చెట్టు నుండి ఏడాదికి సగటున 40 నుంచి 60 కిలోల వరకు దిగుబడి వస్తుంది. తోటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం మరియు పిండి నల్లి వంటి కీటకాలపై అప్రమత్తంగా ఉండడం అవసరము. డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి పెట్టుబడి ప్రారంభంలో ఎక్కువ స్తంభాల కోసం తక్కువ దిగుబడి కాలం 20 నుంచి 25 ఏళ్లు మరియు 2 నుంచి 3 ఏళ్ల నిర్వహణ చాలా తక్కువ. బొప్పాయికి కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరము. మన వద్ద ఉన్న భూమి రకం మరియు నీటి లభ్యతను బట్టి ఏ పంట మనకి లాభదాయకంగా ఉంటుందో చూసుకోవాలి. భూమి రకం అంటే ఎర్ర నేలలు లేదా ఇసుకతో కూడిన లోమ్ నేలలు. ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది. ఇవి డ్రాగన్ ఫ్రూట్ మరియు బొప్పాయి రెండింటికి చాలా అనుకూలము. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ కు ఇవి అత్యుత్తమము. నల్లరేగడి నేలలు, ఈ నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. బొప్పాయికి నీరు నిల్వ ఉంటే వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి నల్లరేగడి నేలల్లో బొప్పాయి కంటే డ్రాగన్ ఫ్రూట్ కొంత మేలు. కానీ డ్రైనేజ్ అంటే నీరు బయటకు వెళ్లే సౌకర్యం అద్భుతంగా ఉండాలి. తక్కువ సారం ఉన్న రాతి పొరలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తట్టుకొని పెరుగుతుంది. బొప్పాయికి మాత్రం మంచి సారవంతమైన భూమి అవసరమవుతుంది. నీటి సదుపాయం బట్టి ఎంపిక. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట నీటి ఎద్దడి ఉంటే కళ్ళు మూసుకుని డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవచ్చు. ఇది కాక్టస్ జాతి కాబట్టి ఇతర పంటలతో పోలిస్తే 10% నీటిలోనే జీవించగలదు. ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా ఇది దిగుబడినిస్తుంది. మితమైన లేదా సమృద్ధిగా నీరున్న చోటైతే బోర్ బావి లేదా బావి ద్వారా నిరంతరం నీటి సరఫరా ఉంటే బొప్పాయి సాగు చేసుకోవచ్చు. బొప్పాయికి క్రమం తప్పకుండా తేమ అవసరము. నీరు తక్కువైతే కాయ సైజు తగ్గిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సిమెంట్ పోల్స్, రబ్బర్ రింగులు మరియు డ్రిప్ సిస్టమ్ కోసం ఎకరాకు సుమారు 3.5 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలంటే బొప్పాయి సరైన ఎంపిక. ఏడాదిలోపే ఆదాయం మొదలై పెట్టుబడి తిరిగి వస్తుంది. భూమిలో నీరు నిల్వ అస్సలు ఉండదు అని నమ్మకం ఉంటే తక్కువ శ్రమతో ఎక్కువ కాలం లాభాలు పొందడానికి డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు. మంచినీటి వసతి ఎక్కువగా ఉంటే బొప్పాయి పంటను సాగు చేసుకోవచ్చు. నీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసుకోవచ్చు.
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,342 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 11 జిల్లాలు, రికార్డ్ టైం 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అభ్యంతరంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మనం ఎక్కడ అవరోధాలు
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ధి పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్ధిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిర మేళను నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ చతుస్త్రింశోత్తరైకశతమం సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చల దూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధః భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణం కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీ భాషాయాం ప్రసారణస్య అనంతరం ఆకాశవాణ్యాం అస్య ప్రసారణం క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. विदेश मंत्री डॉक्टर एस जयशंकर गत सायं म्यांमार देशस्य राष्ट्रपतिना यू मिन आंग लाइंग इत्यनेन सह मेलनं कृतवान् सामाजिकान्तर्जालीये पटले डॉक्टर जयशंकर दीर्घकालं यावत् द्वैपाक्षिकं सहकारं सुदृढं कर्तुं म्यांमार देशस्य राष्ट्रपतेः सकारात्मक भावस्य प्रशंसाम् अकरोत् सः अवदत् यत् सः शान्तेः प्रगतेः समृद्धेः च सहभागित्वम् इतोपि सुदृढं कर्तुं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह श्रीलाइंग वर्यस्य मेलनस्य प्रतीक्षायाम् अस्ति उभयोः देशयोः मध्ये ऐतिहासिकानां सभ्यतानां च सम्बन्धान् दृढीकरणाय राष्ट्रपतिः श्वः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह चर्चिष्यति पूर्वं ह्यः म्यांमार देशस्य राष्ट्रपतिः बिहारस्य गयायां गत्वा महाबोधि मन्दिरे प्रार्थनां कृतवान् अवधेयं यत् राष्ट्रपतिः ह्लाइंगः पञ्चदिवसीय भारतयात्रायाम् अस्ति दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठेन पाक आईएसआई मुंबई अंडरवर्ल्ड्स जालेत्यस्य आदेशेन कार्यं कुर्वन्तः अष्टौ अभियुक्ताः निगडिताः वार्ताहरान् संबोधयन् दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठस्य विशेष सीपी अनिल शुक्लः अवदत् यत् अभियुक्ताः दिल्लीनगरस्य महत्वपूर्ण स्थानेषु सुरक्षाकर्मचारिषु च आक्रमणं कर्तुं नियुक्ताः आसन् सः अवदत् यत् तैः सह शस्त्राणि विस्फोटकानि च प्राप्तानि सन्ति श्री शुक्लः सूचितवान् यत् अभियुक्ताः सीमापार निर्वाहकानां निर्देशानुसारं कार्यं कुर्वन्तः आसन् ते दिल्ली महाराष्ट्र पुणे नगरेभ्यः निगडिताः बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग सेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम् उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम् महिलानां अंतर्राष्ट्रीय विंशतिं प्रति विंशतिः द्वितीया क्रिकेट क्रीडायां भारत इंग्लैंड दलयोः मध्ये गत सायं जातायां स्पर्धायां इंग्लैंड दलेन भारतं 26 धावनांकैः पराजितम् आईपीएल क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति स्पर्धायाः आरंभः सायं 7:30 भविष्यति प्रियाः श्रोतारः संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य रविवासरे मध्याह्ने 12:30 भविष्यति भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति इति वार्ताः
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజని కార్యక్రమంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త కె మేరీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. 12:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 5:00 ప్రసార విశేషాలు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువై ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్య చర్యల గురించి కేవీకే డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:45 చిత్రసీమ. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ సెట్ 9. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అభినందించారు.
1: ఏక్ యంగ్ స్టార్టప్ లోహం ఇన్హోనే కంప్లీట్ టెక్నాలజీ కో డెవలప్ కియా హై ఔర్ టెక్నాలజీ కో డెవలప్ కర్నే కే బాద్ మే వహాన్ సే ప్రొడక్షన్ కా లెవల్ లేకే ఆయే. ఆజ్ ఉస్ ప్లాంట్ కో దేఖ్నే కా మౌకా మిలా. లిథియం కార్బోనేట్ బనానే కీ మషీన్ హై జో కీ ఆగే సీధా బ్యాటరీ బనానే మే కామ్ మే ఆయే ఔర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ బనానే కీ మషీన్ హై జో కీ బహుత్ హీ ఏక్ అచ్చే బహుత్ హీ కాంప్లెక్స్ టెక్నాలజీ కో అచ్చే తరీకే సే డెవలప్ కియా.
0: ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుంది బుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటి వరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యు మిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యు మిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ, ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి పాట అంటే మనం వింటే ఈ మాసపు పాట.

0: మీరు ఇంతవరకు పాట అంటే మనం వింటే ఈ మాసం పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఈ ప్రసారాలు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం వింటారు. నెల్లూరులో 28 వాహనాలు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజండ్ల ఆదేశాలతో శనివారం సాయంత్రం మనుమసిద్ధినగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 194 ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 26 బైకులు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రౌడీ షీటర్లను పిలిచి మందలించారు. సైబర్ నేరాలు, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానితుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్థానికులకు సూచించారు.

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని, అక్కడక్కడ వర్షాలు పడే ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు బ్లూ మైక్రోమూన్గా చందమామ. చందమామ ఈరోజు బ్లూ మైక్రోమూన్గా కనిపించనున్నారు. నీలంగా ఉండనప్పటికీ ఈ నెలలో రెండవ పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. మే 30న ఈ బ్లూ మూన్ ఉదయించగా నేడు మరో ఖగోళ వింత తోడవుతోంది. చంద్రుడు భూమికి అత్యంత దూరమైన పాయింట్ చేరుకోనున్నాడు. దీనినే మైక్రోమూన్ అంటారు. ఈ వింతలు కలవడంతో ఈరోజు చంద్రుడిని బ్లూ మైక్రోమూన్గా పిలుస్తారు.

జూలై 1న 2 సెషన్లలో డిఈఈ సెట్ జరగనుంది. డిఈఈ సెట్ 2026 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు. కంప్యూటర్ ఆధారితంగా సిబిటి జరిగే ఈ పరీక్షను 2 సెషన్లలో నిర్వహిస్తామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి రైతు వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు అవలంబించేలా ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించాలని పలువురు వ్యవసాయ అధికారులు సూచించారు. రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె కన్నయ్య ఆధ్వర్యంలో డీబ్రీఫింగ్ సమావేశం నెల్లూరులో సోమవారం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, విశ్రాంత సీఈఓ రామారావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమున్జామ్ ద్వారా పలు సూచనలు అందించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాలతో భూముల సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లాలో గుర్తించిన

హిమాంశు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్లా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ఆమన్సర్లా, పొదలకూరులోని విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో 2011 సంవత్సరంలో తీసిన జనగణన కన్నా నేడు కొన్ని ప్రాంతాల్లో జనాభా లెక్కల్లో తేడా వచ్చిందని, దాన్ని సవరించే క్రమంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. గణన జరిగేటప్పుడు కొంతమంది ఇంటికి తాళం వేసి ఉండడం లేదా పనికి వెళ్లడం లేదా వలసపై ఉండడం అయి ఉంటుందని, అటువంటి వాటిని మరలా పరిశీలించి సమగ్రంగా నివేదిక రూపొందించారని సిబ్బందికి ఆదేశించినట్టు వెల్లడించారు. జిల్లాలో 2026 ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లో తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి పూర్తి షెడ్యూల్, విధి విధానాలు వివరించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 5 నుంచి 14 వరకు సన్నాహక కార్యక్రమాలు, శిక్షణ, ఫారంల ముద్రణ వంటి పనులు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారని అన్నారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. జూలై 21 ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్టు, అదే రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. సెప్టెంబర్ 22 తుది ఓటర్ జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి భారతీయ ముస్లిం మాతృభూమి కోసం ఎల్లప్పుడూ ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటారని, దేశ స్వాతంత్ర పోరాటంలో వీరి పాత్ర మరోలేందని బారా షైదర్గా ఈద్గా ఇమామ్ వ ఖతీబ్ సయ్యద్ అబూబకర్ అష్రఫీ సాబిరి బక్రీద్ సందర్భంగా ఖుద్బా సందేశంలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలో నమాజ్ చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఇస్లాం బోధనల ప్రకారం ప్రతి ముస్లింలు అణువణువున త్యాగస్ఫూర్తి నిండి ఉంటుందని, ద్రోహం, వంచన, హింస వంటి వాటికి ముస్లింలు దూరంగా ఉండాలని ఇస్లాం చెబుతోందని ఇమాం ఉద్బోధించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు జిల్లా అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం తెచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామస్తుల సమస్యలను నేరుగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లాలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. శుక్రవారం సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. సమీపంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో నిమ్మ రైతులతో కలెక్టర్ మమేకమయ్యారు. నిమ్మ సాగు విధానం, మార్కెటింగ్, లాభాలపై ఆరా తీశారు. అనంతరం పీఎండిఎస్ విత్తనాలను ఎమ్మెల్యే కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని పెంచలకోనలోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత స్వామివారికి గరుడ సేవతో పాటు అభిషేకం, చందన అలంకారం, శాంతి హోమం, కళ్యాణోత్సవం తదితరాలు కనుల పండుగగా జరిపారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఉప కమిషనర్ కె జనార్దన్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

0: పేద బడుగు బలహీన వర్గాలకు పారాలీగల్ వాలంటీర్లు మార్గదర్శకులుగా నిలిచి ఉచిత న్యాయ సహకారం అందించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లోక్ అదాలత్ న్యాయమూర్తి వైజే పద్మశ్రీ సూచించారు. నెల్లూరు నగరంలో జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న న్యాయ సేవా భవనాల్లో పారాలీగల్ వాలంటీర్ల సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి పద్మశ్రీ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థకు మధ్య వారధిగా పారాలీగల్ వాలంటీర్లు ఉండాలని అన్నారు. సమాజంలో పేద బడుగు బలహీన వర్గాలు మహిళలను స్వయంగా కలిసి వారికి అవసరమైన సలహాలు ఇస్తూ న్యాయపరంగా అండగా నిలవాలని సూచించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ 9 జరగనున్న 10, 11, 12 స్నాతకోత్సవాలు నెల్లూరులో విపిఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబోతున్నట్లు వీసీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యసభ సభ్యులు, బీఎంఆర్ గ్రూప్ అధినేత బీదామస్తాన్రావు, శాంతా బయోటెక్ అధినేత కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్త, నీతి ఆయోగ్ సభ్యులు ఆచార్య గోవర్ధన్ దాస్లకు విఎస్యు తరపున డాక్టరేట్లు ప్రదానం చేయబోతున్నట్లు వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. నెల్లూరు నగరంలో 15,000 మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఆదివారం నెల్లూరులో పరమేశ్వరి నగర్లో వక్ఫ్బోర్డ్ స్థలంలో 20 కోట్లతో చేపట్టిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు లేని నగరంగా నెల్లూరును మారుస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వైవో నందన్, మేయర్ సుజాత పాల్గొన్నారు. ఇది ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తా మాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వినే ముందుగా ప్రకటన వింటారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

బాబు బాబు భగమంతుడి బిందుకుండాలి బాబు కతికేందుకు మెతుకుండాలి బాబు బాబు బాబు భగమంతుడి బిందుకుండాలి బాబు భగ

బాబు పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. బాబు ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు. పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అన్నమయ్య చిత్ర నుంచి పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: In badminton, India's men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will take on the Indonesian duo of Muhammad Shohibul Fikri and Fajar Alfian in the final of the Singapore Open today. The Indian pair is yet to win a title since clinching the Thailand Open in May 2024. Earlier, Sattvik Sairaj and Chirag defeated the world number one South Korean pair of Seo Jae and Kim Won Ho 21-19, 21-18 in the semi-finals yesterday. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. Political developments in Karnataka. CUET retest and TMC leader Abhishek Banerjee mobbed during visit to South. 24 Parganas are the front page stories in most dailies. The Statesman informs Amit Shah on a visit to West Bengal seeks close watch on radicalization centers on border. Newspapers report US Defense Secretary Pete Hegseth describes India as a critical anchor in Indo-Pacific region. Financial Express headlines, India helps maintain balance of power, while the Sunday Express says no China hegemony. Hegseth flags co-production of Javelin anti-tank missile with India. The Tribune informs Vinesh fails to make Asian Games cut, promises to return to the mat. Economic Times says EV sales in fast lane, but Motor Town treads the middle path. Less than half of new launches likely to be electric, as car makers unsure of transition best with multi-powertrain portfolio. Times of India cites Google fined for misdirecting searches to rivals' products. And finally, Times of India in a photo caption, Dhool Andar sweeps Rajasthan. Reports on the massive dust storm that barreled through several parts of Rajasthan, plunging several towns into darkness around 2 p.m. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. Defence Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani. Amaravati Jilla Samachara Lekventaru. Rachana Sri I Srinivasrao.
3: Polavaram Nirvasitalanu, Anni Vithala Adukuntunamana, Mukhyamantri Chandrababu Naidu. Andhra Pradesh Rastamloni, Pogaku Raitala Samasyalapai, Kendra Mantrulu, Nirmala Sitaraman, Piyush Goyalku, Veriveriga Lekalu Rasina, Mukhyamantri Chandrababu Naidu. Tira Prantalo, Valasalu Takinche Tisaga, Cherilu Chepati, Matsakarlaku, Andaga Untamana, Opamukimantri Pavan Kalyan. Kendra Mantri Girirasa Singito, Mukimantri Chandrababu Naidu Bheti. Ilanti, Mukimina Amsalato Kudina, Mainela Amaravati Samachara Lekanu, Ipudvindam. Polavaram Project Nu, Malli Gadilo Petamani, Rendevela Iravayed Pushkarala Kante, Munde, Project Nuputi Chesi, Jatiki Ankitam Chestamani, Mukimantri Chandrababu Naidu Veladincharu, Undavaliloni, Camp Karyalayamlo, Polavaram Nirvasitulato, Inela Padihenuna, Mukimantri Samavesamayaru, Samavesamlo Bhaganga, Polavaram Nirvasitulaku, Muduvandala Aru Point Aru Oka Kotla Rupaila, Pariharam, R&R Packagini, Mukimantri Chandrababu Naidu, Andincharu, Alage, Paluru Labdidharulaku, R&R కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి

0: ఏకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్టంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2 ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
1: అమరావతి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త కె మేరీ సుజిత. ఈ కార్యక్రమం ఇందే ముందుగా ప్రకటన వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం. పొగాకు వాడకం వల్ల సంభవించే మరణాలు, వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని డబ్ల్యూహెచ్ఓ భావించింది. దీనికి అనుగుణంగా 1987లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏటా మే నెల 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరపాలని తీర్మానించింది. 1988 సంవత్సరం నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కావున ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వాడకం వల్ల కలిగే అనేక అనర్థాల గురించి మనకు వివరించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు ఈరోజు మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలోని స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం అండి. ఆల్ ఇండియా రేడియో సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటున్న శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు.
2: డాక్టర్ గారు, 2026 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
5: మీకందరికీ తెలుసు, మే 31 ప్రపంచ వ్యాప్తంగా టొబాకో వ్యతిరేక దినంగా మనం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా డబ్ల్యూహెచ్ఓ మనకి ఒక థీమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా 2026 సంవత్సరానికి థీమ్ వచ్చేసి అన్మాస్కింగ్ ద అప్పీల్, కౌంటరింగ్ ద నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే పొగాకోకు సంబంధించి పొగాకో ఇండస్ట్రీ వాళ్ళు రకరకాల కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సిగరెట్స్, తర్వాత ఫ్లేవర్డ్ నికోటిన్ అని చెప్పి రకరకాల కొత్త కొత్త ప్రోడక్ట్స్ని, పాన్ మసాలాలు అని చెప్పి కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకుని రావడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మనకి టొబాకోనే ఉంటుంది. సో దీని గురించి ప్రజలందరికీ

0: అవగాహన కల్పించి ఈ టొబాకో వాడకాన్ని తగ్గించడం కోసమని చెప్పి డబ్ల్యూహెచ్ఓ సంస్థ ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం.
1: డాక్టర్ గారు, పొగాకును ఎన్ని రకాలుగా వాడతారు?
0: మనకి పొగాకును వచ్చేసి ముఖ్యంగా రెండు రకాలుగా వాడతారు. ఒకటి స్మోక్ ఫామ్ లో, మనకి సిగరెట్, బీడీ వాటిలో వచ్చేసి ఇది స్మోకింగ్ ఫామ్ లో అన్నది తీసుకోవడం జరుగుతుంది. రెండవది వచ్చేసి నాన్ స్మోక్ ఫామ్. దీంట్లో మనం టొబాకోని గుట్కాల రూపంలో, ఖైనీ రూపంలో, తర్వాత పాన్ మసాలాల రూపంలో, తర్వాత నికోటిన్ పౌచెస్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ టొబాకో నుండి వచ్చే కెమికల్స్ అన్నవి మన బాడీ అంతా కూడా ఎఫెక్ట్ చేసి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి మన శరీరానికి గురి చేస్తూ ఉంటాయి. అవి
1: డాక్టర్ గారు, పొగాకు వల్ల కలిగే క్యాన్సర్స్, అనేక రకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా, మరి ముఖ్యంగా ఈ పొగాకు వల్ల ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది?
0: పొగాకు వల్ల మనకి, మనం ఇప్పుడు ఇండియాలో చూస్తే మనకి మెయిన్ క్యాన్సర్స్ వచ్చేసి నోటి, తర్వాత గొంతు భాగంకు వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. వీటిలో 90% వచ్చేసి టొబాకో వాడకం వల్లనే ఈ క్యాన్సర్స్ అన్నవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అన్నది నెంబర్ వన్ క్యాన్సర్. సో ఇది కూడా మనకి టొబాకో స్మోకింగ్ రూపంలో తీసుకోవడం ద్వారా మనకి కలుగుతుంది. ఇవి రెండే కాకుండా మనకి టొబాకో వల్ల గొంతుకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు, అన్నవాహికకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు, అదేవిధంగా కడుపుకు సంబంధించిన క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ కూడా రావచ్చు, తర్వాత కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ రావచ్చు, ఆ తర్వాత యూరినరీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ రావచ్చు. ఇవే కాకుండా కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్, వాటిని లుకీమియాస్ అంటాము, ఆ లుకీమియాస్ కూడా ఈ పొగాకు తీసుకోవడం వల్ల మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. బేసికల్గా మనకి ఈ పొగాకులో 70 రకాల కెమికల్స్ అన్నవి ఉంటాయి. సో అందులో బేసికల్గా మనకు మెయిన్గా వచ్చేది వచ్చేసి నికోటిన్, ఆ తర్వాత బెంజోపైరిన్స్, తర్వాత బెంజీన్, అవే కాకుండా కొన్ని హెవీ మెటల్స్, కాడ్మియము, ఆర్సెనిక్, నికెల్, ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా, తర్వాత ఈ కెమికల్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్న సెల్స్లోకి వెళ్ళి మన డిఎన్ఏని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకి అక్కడ నుండి క్యాన్సర్ అన్నది కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి అది శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్ ఒక దగ్గర క్యాన్సర్ కణాలు తయారవి, అవి నిదానంగా మన శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఆ క్యాన్సర్ వల్ల చాలా మంది ప్రజలు అన్నది చనిపోవడం జరుగుతుంది. క్యాన్సర్ అన్నది శరీరంలో ఒక భాగంలో స్టార్ట్ అయ్యి అది తర్వాత శరీరం అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వల్ల మనకి ప్రపంచ వ్యాప్తంగా ఆల్మోస్ట్ 80 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ టొబాకో వల్ల కలిగే క్యాన్సర్ బారిన పడి చాలా మంది ప్రజలు చనిపోతున్నారు.
1: డాక్టర్ గారు, పొగాకు వల్ల కలిగే క్యాన్సర్స్ గురించి వివరించారు, అలాగే ఈ క్యాన్సర్స్ కాకుండా పొగాకు వల్ల ఇంకా ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారు, వివరిస్తారా?
0: సో మనకి క్యాన్సర్సే కాకుండా టొబాకో వల్ల ఈ టొబాకో ప్రొడక్ట్స్ మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హార్ట్కు సంబంధించి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లంగ్స్కి వచ్చేసి COPD, ఆస్తమా, ఇటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ప్రజలకి ఈ టొబాకో తీసుకోవడం వల్ల కాళ్ళల్లో రక్త ప్రసరణ అన్నది తగ్గిపోయి గ్యాంగ్రీన్ అన్నది ఫామ్ అవుతుంది. ఆ భాగాన్ని కూడా చాలామంది ప్రజలకు తీసివేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా చాలామంది మగవాళ్ళలో ఈ మధ్య ఇంపోటెన్స్ ప్రాబ్లము, తర్వాత స్పర్మ్ కౌంట్ అన్నది కూడా చాలామందికి ఈ టొబాకో స్మోకింగ్ చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళు స్మోక్ చేస్తే వాళ్ళకి ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వడం కానీ, తర్వాత అబార్షన్స్ అవ్వడం కానీ, ఇవన్నీ రకరకాల దుష్ప్రభావాలు పుట్టే పిల్లల్లో కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ టొబాకోకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని వాడకుండా ఉంటే మంచిది.
1: చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, పొగాకు వ్యసనాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తారా?
0: ఈ టొబాకో అరికట్టడం అన్నది ప్రజలందరి బాధ్యత అది. సో అందులో గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంది. సో గవర్నమెంట్ వచ్చేసి మనకి రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, తర్వాత సినిమా థియేటర్స్ లో కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈవెన్ సినిమాస్ లో కూడా స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ అని చెప్పి, ఇట్ విల్ కాజ్ క్యాన్సర్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు. అదేవిధంగా సిగరెట్స్ పైన, తర్వాత ఈ గుట్కా, ఖైనీ వాటి పైన కూడా టొబాకో వల్ల మీకు క్యాన్సర్ రావచ్చు అని చెప్పి ఈవెన్ బొమ్మలతో పాటు వేసి కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. సో గవర్నమెంట్ వైపు నుండి వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు. అదేవిధంగా సమాజంలో ఉన్న ఎస్పెషల్లీ ఈ పొగాకు అని ఎస్పెషల్లీ పిల్లలకి అలవాటు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ టొబాకో ప్రోడక్ట్స్ అన్నవి ఈ స్కూల్స్కి కానీ టెంపుల్స్ కానీ దరిదాపుల్లో కూడా అమ్మకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేస్తున్నా కూడా మన బాధ్యత కూడా కాబట్టి వాళ్ళని మనం వాళ్ళకి వివరించి దానివల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించి సో మనం కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు స్మోకింగ్ స్టాప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా ఈ టొబాకో అలవాట్లు ఉంటే సో వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి దాన్ని వాళ్ళు మానే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది.
1: డాక్టర్ గారు, పొగాకు సేవించే వాళ్ళకి ప్రమాదం ఉంది, అలాగే వాళ్ళతో కలిసి జీవించే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటున్నారు, అది ఏ విధంగా ప్రమాదంలో పడతారో వివరిస్తారా?
0: సో టొబాకో అన్నది, టొబాకో అడిక్షన్ అనేది మనకి రెండు రకాలుగా ఏర్పడవచ్చు. ఒకటి వచ్చేసి డైరెక్ట్, మనం డైరెక్ట్ టొబాకో ప్రొడక్ట్స్ ని తీసుకోవడం వల్ల. రెండవది వచ్చేసి ఇండైరెక్ట్ గా, అది ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తే వాళ్ళకు ఒకరికే కాదు ఆ పొగ, మన చుట్టుపక్కల ఉన్న మనం కూడా ఆ పొగకు పీల్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఆ పొగ పీల్చడం వల్ల కూడా మనం కూడా అంతే ఎఫెక్ట్ అవుతాము. సో యాక్టివ్ స్మోక్ చేసే వాళ్ళకి ఎంత క్యాన్సర్ రిస్క్ ఉంటుందో అదేవిధంగా ప్యాసివ్ స్మోక్ కంటిన్యూస్గా ఆ పొగకు యూస్ చేసే వాళ్ళు, ఆ వ్యసనం ఉన్న వాళ్ళతో తిరిగే వాళ్ళు, సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ టొబాకో వల్ల కలిగే క్యాన్సర్స్, తర్వాత టొబాకో వల్ల కలిగే రకరకాల జబ్బులు అన్నవి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అవగాహన కల్పించి ఈ టొబాకో వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పించి వాళ్ళని మాన్పించే ప్రయత్నం చేయాలి.
1: డాక్టర్ గారు, మీరు నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు కదా, డాక్టర్ గారు మీ అనుభవంలో అనేక కేసెస్ ని చూసుంటారు పొగాకు వాడకం వల్ల వచ్చినటువంటి క్యాన్సర్స్, వీటిలో కొన్ని కేసెస్ గురించి మాకు చెప్తారా?
0: తప్పకుండా అండి. మాకు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేసి గత 20 సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలకందరికీ కూడా క్యాన్సర్ సంబంధించి వైద్య సేవలను అందిస్తుంది. అదేవిధంగా ప్రజల్లో క్యాన్సర్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు అన్నది కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మాకు నెల్లూరు జిల్లాలో రూరల్లో ఉన్న వాళ్ళు, తర్వాత చాలా మంది చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మా క్యాన్సర్ హాస్పిటల్కి క్యాన్సర్ జబ్బుతో వస్తుంటారు. అందులో 90% వచ్చేసి ఈ టొబాకో వాడకం వల్ల వచ్చే క్యాన్సర్తో బాధపడే వాళ్లే ఉన్నారు. సో మేము ఎక్కువగా చూసే క్యాన్సర్స్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా గుట్కాలు కైని పాన్ తినడం వల్ల చాలా మంది డైలీ వేజ్ వర్కర్స్, తర్వాత పూర్ పేషెంట్స్, డైలీ వర్కర్స్ వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఏదో ఒకటి నోట్లో నములుతూ ఉంటారు ఈ టొబాకో ప్రొడక్ట్స్. దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోట్లో ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు చిన్న చిన్నగా రావడం జరుగుతుంది. సో ఇనీషియల్గా వాళ్ళకి నోట్లో ల్యూకోప్లేకియా అంటారు, చిన్న వైట్ ప్యాచెస్ లాంటివి నోట్లో వస్తాయి. అదేవిధంగా ఎరిథ్రోప్లేకియా అంటారు, రెడ్ ప్యాచెస్ వస్తాయి. అదేవిధంగా నోరు తెరుచుకోవడం అనేది తగ్గిపోతుంది, సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ రావడానికి ముందు ఉండే లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు అనేవి చేయించుకుంటే మంచిది. అదేవిధంగా గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ కూడా రెగ్యులర్గానే చూస్తుంటాము. అదేవిధంగా స్టమక్ క్యాన్సర్స్ కూడా చాలామందికి వస్తున్నాయి, తర్వాత కిడ్నీ, తర్వాత యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా ఈ టొబాకో వల్ల వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి మన నెల్లూరు జిల్లాలో, తర్వాత చుట్టుపక్కల ప్రజల్లో. బేసికల్గా దానికి వచ్చిన ఒకే ఒక కారణం ఈ టొబాకోని వాడడం వల్ల. సో నార్త్ ఇండియాలో తీసుకుంటే అది ఆ ఇన్సిడెన్స్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో మన వాళ్ళు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తే ఈ క్యాన్సర్ని మనము, ఈ మహమ్మారిని అరికట్టే అవకాశాలు ఉంటాయి. బేసికల్లీ హెడ్ అనే క్యాన్సర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగా ఆహారం తీసుకోలేరు, సరిగా వాటర్ కూడా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. సో వాళ్ళు చాలా బాధలు పడుతూ ఈ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకుంటూ మేము రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి దయచేసి ఈ పొగాకు ప్రొడక్ట్స్ ఎవరూ వాడకండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము.
1: డాక్టర్ గారు, పొగాకు వ్యసనానికి బానిసలైన వాళ్ళని ఏ రకంగా ఈ వ్యసనం నుంచి మాన్పించగలమంటారు?
0: ఈ పొగాకు వ్యసనానికి బానిసలైన వాళ్ళకి మనము దాన్ని స్లోగా స్మోకింగ్ వాటిని మనము తగ్గించడానికి వీలవుతుంది. ఫస్ట్ దానికోసం వచ్చేసి ఎవరైతే టొబాకో స్మోకింగ్ మానాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ మోటివేషన్ కలిగి ఉండాలి. సో వాళ్ళే చిన్న చిన్న డేట్స్ పెట్టుకుని మేము ఇన్ని రోజులు దీన్ని ఆపుతామని చెప్పి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ట్రిగ్గర్స్, బేసికల్లీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళతో పాటు ఎవరైతే టొబాకో వాడుతున్నారో సో వాళ్ళకి దూరంగా ఉండడము. ఆ తర్వాత వచ్చేసి మనకి టొబాకో బేసికల్ గా నికోటిన్ వల్ల మనకి బ్రెయిన్ లో డోపమిన్ అనేది రిలీజ్ అయ్యి దానికి అడిక్ట్ అయిపోతుంటాము. సో దానికోసం వచ్చేసి ఇప్పుడు మనకి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కూడా అవైలబుల్ గా ఉంది. సో ఈ నికోటిన్ వచ్చేసి ప్యాచెస్ రూపంలో, గమ్స్ రూపంలో, తర్వాత మౌత్ వాషెస్ రూపంలో, లాజెన్సెస్ రూపంలో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇనీషియల్ గా ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అన్నది తీసుకుంటే వాళ్ళకి ఈ టొబాకోకు సంబంధించిన క్రేవింగ్ అన్నది స్లో స్లోగా మనకి తగ్గుతుంది. అదేవిధంగా మనకి సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ టొబాకో నుండి బయటపడ్డ వాళ్ళకి వాళ్ళతో పాటు కౌన్సిలింగ్ సెషన్స్ చేయడం ద్వారా వాళ్ళు చెప్పే ట్రిక్స్ అవన్నీ యూస్ చేసి కూడా మనం ఈ టొబాకో కి సంబంధించిన వ్యసనం నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుందండి.
1: డాక్టర్ గారు, చాలా మంది పొగాకుకి బానిసలైపోయి ఉంటారు కదా, పొగ పీల్చడం కానివ్వండి, పొగాకుని నోటి ద్వారా నమలడం ద్వారా కానివ్వండి, ఇలా సడన్ గా ఈ వ్యసనం నుంచి మానేశారనుకోండి, వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు బయటపడే అవకాశం ఉందంటారు?
0: ఈ టొబాకో వ్యసనానికి బారిన పడ్డ వాళ్ళకి వాళ్ళు సైకలాజికల్ గా ఆ టొబాకో ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఒకేసారి మానేస్తే వాళ్ళకి యాంగ్జైటీ, తర్వాత రెస్ట్లెస్నెస్, డిప్రెషన్, తర్వాత మూడ్ స్వింగ్స్ అన్నవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంత ఎరాటిక్గా బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత వాళ్ళు సరిగా నిద్రపోకపోవడం, ఇన్సామ్నియా అంటారు. తర్వాత వచ్చేసి కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత హెడేక్, తర్వాత బాడీలో శక్తి కోల్పోయినట్టు కూడా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టొబాకో వ్యసనానికి చాలా సంవత్సరాలు బాధపడుతున్న వాళ్ళని వాళ్ళని స్లో స్లోగా వాళ్ళని సైకలాజికల్ సపోర్ట్ అవన్నీ ఇచ్చి సో ఈ టొబాకో స్టాప్ చేయడం వల్ల వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్కి కూడా మనకి మంచి మందులు అన్నవి అవైలబుల్ ఉన్నాయి. సో డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే వాటికి సంబంధించిన వాళ్ళకి కలిగే ఆ దుష్ప్రభావాలకు అన్నిటి కూడా మనకు ఆ టాబ్లెట్స్ అవి వాడుకోవడం ద్వారా వాటిని నెమ్మది నెమ్మదిగా తగ్గించే అవకాశం ఉంటుందండి.
1: డాక్టర్ గారు, స్మోకింగ్ అనేది ప్రాణానికి హానికరం అని తెలిసినా కూడా చాలా మంది అలవాటుకి బానిసలైపోతా ఉన్నారు కదా, స్టైల్, ఫ్యాషన్, రిలాక్సేషన్ ఇలా సరదా కోసం మొదలైనటువంటి ఇటువంటి అలవాట్లు వ్యసనంగా మారిపోయి అనేక మంది ప్రాణాలు తీసుకుంటూ ఉంది. మనం చూసినట్లయితే చాలా మంది 18 సంవత్సరాల లోపు పిల్లలే చాలా మంది వీటిని బారిన పడుతూ ఉన్నారు. ఎందువల్ల అంటారు?
0: మీరు అన్నట్టు మనకి ఎక్కువగా టీనేజ్ పిల్లలు ఈ స్మోకింగ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇనీషియల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని చూసి లేదా సినిమాలలో కొంతమంది క్యారెక్టర్స్ని చూసి సో అది తీసుకుంటే మనకి దానివల్ల మనకి ఏదో ఒక రకమైన కిక్ వస్తుంది అన్న అపోహతోటి ఇనీషియల్గా వాళ్ళ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఫ్రెండ్స్ బలవంతం పెట్టడం వల్ల దాన్ని ఇనీషియల్గా తీసుకోవడం జరుగుతుంది. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దానికి బానిస అయిపోతారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి దానిలో ఉండే నికోటిన్ అన్నది మన బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న డోపమిన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఆనందము అదంతా కలుగుతుంది. సో అది స్లో స్లోగా అది ఒక ఇంటెన్సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దాని నుండి బారిన పడిపోయి దాని నుండి ఆ వ్యసనం నుండి దూరం జరగడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటి సమయంలోనే వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత సిబ్లింగ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు నిజంగానే వ్యసనానికి బారిన పడ్డారా లేదా అన్నది తెలుసుకొని సో వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా దీని నుండి బయటపడే అవకాశం ఉందండి.
1: ఓకే, డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ గారు, చాలా మంది పొగాకుని నమలుతారు కదా, అలా నమిలినప్పుడు బుగ్గల్లో పెట్టుకుని పెదాల కింద పెట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తిగా రంగు మారిపోయి పింక్ షేడ్ ఇలాంటి కలర్స్ వచ్చేసిన తర్వాత కూడా డాక్టర్ని సంప్రదించరు చాలా మంది. అదేవిధంగా దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటారు కదా, ఇటువంటి కేసెస్ గురించి మీరు చాలా చూసుంటారు కదా, ఏమైనా కొన్ని చెప్తారా?
0: మనకి ఆ పొగాకో ప్రొడక్ట్స్ బేసికల్గా డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు ఎక్కువగా ఈ గుట్కా కైని అది నోట్లో వేసుకొని వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తుంటారు. సో దానిలోంచి సేమ్ టొబాకోలో ఉండే కెమికల్స్ అన్నీ కూడా ఈ గుట్కాలో వచ్చి రిలీజ్ అవుతాయి. దాంతో వాళ్ళకి బ్రెయిన్ కూడా కొంతవరకు వెళ్ళి సో దానితో కొంత రిలాక్సేషన్ వాళ్ళకి అనిపిస్తుంది, ప్లస్ వర్క్ దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాము అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో దానివల్ల ఇనీషియల్గా నోట్లో అదే విధంగా పెట్టుకొని కొంతమందికి పడుకునే అలవాటు కూడా ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా మన నోట్లో ఉన్న మ్యూకోజల్ లేయర్ అన్నది ఒకటి ఉంటుంది, దాన్ని కంటిన్యూస్గా ఇరిటేట్ చేసి కొన్ని రోజుల తర్వాత ఈ ఇరిటేషన్ వల్ల అక్కడ చిన్నగా తెల్ల మచ్చలు, తర్వాత ఎర్ర మచ్చలు, తర్వాత నోరు తెచ్చుకోకపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి ఇనీషియల్గానే గుర్తిస్తే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, తర్వాత స్మోకింగ్ స్టాప్ చేస్తే అవి ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ కంటిన్యూస్గా అట్లే తీసుకోవడం వల్ల వాళ్ళు రానున్న 2-3 సంవత్సరాల్లోనే ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బారిన పడుతుంటారు.
1: చాలా చక్కటి అంశాలు చెప్పారు మాకు. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు అమూల్యమైనటువంటి సలహాలు, సందేశాలు మనకిచ్చారు. ధన్యవాదాలండి డాక్టర్ గారు.
0: ధన్యవాదాలండి.
1: మీరింతవరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె మేరీ సుజిత, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. అలాగే, మీ పేరు చెప్పండి.
1: నా పేరు జిలాని భాష.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి. ఎవరిని చదువుతున్నారు మేడం?
0: చెప్పండి.
1: అబ్బు ఎద్దని మహిమున అల్లాబక్షు షర్మిల.
0: అంతేనా?
1: చెప్పిర్ చెప్పిర్ మేడం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
1: విందాం.
0: ధన్యవాదాలండి.

0: ఆశ్చర్యాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా?
0: అమ్మా, టైం పదయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-33100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.

0: మట్టి చూపులు. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: కావాలంటే
2: ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
2: బై గర్ల్స్.
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 MHz పై హలో, నమస్కారం అండి.
1: హలో,
0: స్వాగతం. ఖాదర్ భాషా గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: గుడి గంటల్లో ఎవరికి వారు స్వార్థంలో గంటాల గారి పాట.
0: అలాగేనండి, విందామా మరి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. హలో
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ గారు, భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: అంకుశం సినిమాలో ఇది చెరగని ప్రేమకు శ్రీకారం సాంగ్ కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా.
1: అదంటే బండారు త్రిమూర్తులు గుప్తా గారు, పాలెం పోలయ్య గారు, మాణిక్ కథ అందరి కోసం అండి.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి, నమస్కారాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: నమ్మని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అంటూ మా కోసం హలో అభిరుచి కార్యక్రమంలో దేవరాగం చిత్రం నుంచి యా యా యా ఈ ప్రేమ కలయ కథయ అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఆకాశవాణి తరఫున మీకు గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే నమస్కారాలండి. కోరుతున్న వారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఇంకా మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయగలరు అంటూ

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి పాట కోరుతున్నారు, నమస్తే శుభోదయం అంటూ. ఈరోజు సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మా కోసం కిరాయి కోటిగాడు చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తర మారింది.
1: హలో ప్రిచి, కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట కోరుతున్నారు. మా కోసం చిత్రం మేరీమాత చిత్రం నుంచి సాగర తీర సమీపాన తెరగని కావ్య సుధా మధురం అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం. ఇలాంటి భక్తి పాట ఆకాశవాణి నుంచి వింటే తనివి తీరదు, దయచేసి ఇటు పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మరి వీరికోసం ఈ పాట

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా, తర్వాతి పాట కోరుతున్నారు. హాయ్ మేడం, కడప జిల్లా చెన్నూరు మండలం సుఫరెడ్డి కోరుతున్నారు. మీరు మా కోసం గుండమ్మ కథ చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

సహకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా, తర్వాతి పాట కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కోసం సర్దార్ పాపారాయుడు చిత్రం నుంచి పాట వినిపించగలరు, 1980 వరకు అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు వీరంతా కోరుతున్నారు. వీరికి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున నమస్కారాలు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

హలో బ్రిచి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
3: ఏ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఆర్ పీడీఎస్ ఏక్ ఏసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
2: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
1: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
2: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
4: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
2: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
1: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ
5: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జాన్కారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ్ సే ఉన్కీ ఆన్సర్ షీట్ ఉన్కీ హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థా హై. పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయే, హమ్ ఏక్ భీ విద్యార్థీ కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
6: స్టేట్ కే రూప్ మే ఆంధ్ర కో కైసే డెవలప్ కియా జా సక్తా ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై. హమ్నే ఏక్ ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక్ ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక్ బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా మినిస్టర్ సాహెబ్ సే చర్చా కర్నా ముఖ్యమంత్రి సే బాత్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభీ తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
1: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
2: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య 2వ సారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ సంవత్సరం ఋతుపవనాల రాక, వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
8: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
7: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
8: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
7: ఆకాశవాణి
8: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తూ ఉంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా, సో ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్, సో మరి ఈ 2026 కు సంబంధించి థీమ్ ఏంటి సార్?
2: అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటామండి. అట్లాగే ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము, అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు కాబట్టి అట్లా రకరకాలైనటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు, రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైన వాస్తవాల్ని యువతకి తెలియజేయటం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని, అలాగే నికోటిన్ని వ్యసనాన్ని ఎదుర్కొంటాం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం?
2: అంటే మొదటిగా ఇది 1987 మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి, అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ పొగాకు యొక్క దాని గురించి తెలియజేయటం కోసము అందరూ ఒకే రోజు, అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాటిని కూడా కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికి అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని కానీ మనం అవగాహన కల్పించే దినంగా మనం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే, మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటారని చెప్పడం జరిగింది.
1: సార్, అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ 2026 ఇయర్ లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని, సో ఆ లక్ష్యాలు ఏంటి సార్?
2: అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం ఉంది. రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు దాని యొక్క ఇది అందరికి తెలిసిందే, అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు, వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యువతకి చెప్పడం కోసము అది పాయింట్ గా తీసుకున్నారు. మూడవది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయడం కోసం ఇది మూడో పాయింట్ గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: సార్, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్, అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి, దీని వివరాలు?
2: అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుందండి. అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో మామూలుగా మన పాత కాలంలో చట్టాలు కానీ ఇవి కానీ పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చేదాని మీదనే కాన్సన్ట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కంటే దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవండి. సో కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్ ను కూడా కఠినంగా నియంత్రించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే దాని ప్రచారాన్ని కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు.
1: సార్, ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్?
2: ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలయ్యే వాళ్ళు యువతే. సో యువతను కూడా మనము ఈ ప్రచారంలో గాన ముందుగా ఉంచుకుంటే మిగతా యువత కూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారు అనేది ఒక ఆలోచన. రెండోది సమాజము. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఒకదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. సో ప్రభుత్వం తోటి కూడా స్వచ్ఛంద సంస్థలు గాని పౌర సమాజం గాని చేయగలిగితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ రెండు మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజము రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారని గణాంకాలు మనకి చెప్తూ ఉన్నాయి, కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్, దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
2: అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసుకోవాలి తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది కానీ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పిల్లలు. సో వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవడం కానీ ప్రచారానికి దాన్ని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఒకసారి నికోటిన్ మనం అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల బాగా ఎప్పుడైతే నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవడం ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల దెబ్బ. కాబట్టి మనం ఈ వయసులో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ ఉంది, అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్?
2: అంటే ఇప్పుడు మనం కానీ పొగాకును కానీ చూసుకుంటే పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదుగా ఉంటుంది. మనం ఎవరన్నా యాపాకు తినమంటే తినాం, కాకరకాయ తినమంటే తినాం. కాకరకాయ కూర చేసినా పిల్లలు కానీ ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపా ఉంటుంది, ఆటోమేటిక్ గా తీపి టేస్ట్ కి వచ్చేస్తుంది, వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదు ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్ల ద్వారా కానీ స్ట్రాబెర్రీ కానీ మిట్ కలర్ లో కానీ చుల్లో కానీ దీన్ని తయారు చేయడం పడుతుంది. సో దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకు. అదే చిన్న వయసులో అలవాటు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమల వాళ్ళు రుచుల్ని ఫేవర్ల్ని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలం అనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మాకు ఉదాహరణ చెప్పారు, ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మనం అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది, లేకపోతే ESP డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేము, అది ఈ సిగరెట్టా లేకపోతే మామూలు పెన్ మామూలు ESP డ్రైవా కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటే వాళ్ళ దగ్గర పెట్టుకో ఉంటారు. సో తల్లిదండ్రులు కూడా డౌట్ రాదు, లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటుంటారు. సో కాబట్టి ఈ ఆకర్షమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలోకి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివత్తం. అంటే ఇంతక అనుకున్నట్టుగానే మొదటి రెండు రకాలు. ఇంకో రకం ఏంటంటే సిగరెట్ల నుంచి వెలువడే నికోటిన్ మోతాదు కానీ రంగులు డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం తెలుసుకునే లోపలనే వాళ్ళ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదు అనేటువంటి దృక్పథం తోటి ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టడం.
1: సార్, రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్, ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది?
2: అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిన తాగే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మంటగాను కొంచెం చేదుగాను కొంచెం రకమైన ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు, దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము అలాగే ఇంక దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వల్ల నికోటిన్ ఎక్కువ డోస్ లో తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది వినియోగదారులు తెచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యం.
1: సార్, ఇన్ జనరల్ గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్. సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు?
2: ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు బీడీలు తాగుతున్నాం అంటే పొగంతా ఊపిరితిలోకి అనుకుంటాం, ఆ పొగతో పాటు ఆ దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో ఉండేటువంటి క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళిందన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ అయితే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, కానీ శరీరంలో ఉండే ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ రెండు రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది, ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ అయ్యి, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావటానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు కానీ పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావం గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట.
1: సార్, మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. సెకండ్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్?
2: అంటే ఇంత ముందు ఇది ఎవరికి తెలియదండి. మామూలుగా పొగ తాగే వాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో అలాగే చుట్టుపక్కల ఉన్న అవే జబ్బులు వీళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులు మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.
1: సార్, సెకండ్ హ్యాండ్ స్మోక్ తో పాటు మీరు ఇందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్, మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుంది అంటారు?
2: అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్. అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే తాగేవాడు, సెకండ్ హ్యాండ్ చుట్టుపక్కల ఉండేవాడు, థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో గాని లేదా ఇంట్లో గాని తాగుతున్నప్పుడు గోడలకి, తలుపులకి, ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు, ముఖ్యంగా కింద నేల మీద. మామూలుగా చిన్నపిల్ల ఇంట్లో ఉన్నారు, పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నోట్లో చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఈ అన్ని నికోటిన్, తారు, ఇవన్నీ వాటికి కూడా గోడలకి, వాటికి ఫర్నిచర్ కి అతుక్కోవాలి. సో అవైతే ఎప్పుడైతే తగిలి నోట్లో పెట్టినప్పుడు ఈ దీంతో పాటుగా ఈ శరీరంలోకి చేరుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో కాబట్టి స్మోకింగ్ అనేది ప్రతి ఒక్కడికి డేంజర్, కాబట్టి వీలైనంత వరకు యువత దానికి దూరంగా ఉండాలి.
1: సార్, మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుంది అంటారు?
2: ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, మామూలుగా మన సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్ కి వచ్చేస్తుంటుంది. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుంది అన్నమాట 20 మినిట్స్ లో. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్, అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న కెమికల్స్ లో ఇది కూడా ముఖ్యమైనది, అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవటం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా సిగరెట్లు తాగితే మన శరీరం అంత గట్టిగా ఉంటుంది.
1: సరే, ఏదైతే ఈ యొక్క త్రాగాలి త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది, మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుంది అంటారు?
2: సార్, ఇది కోరిక నియంత్రణ ప్రతి మనిషికి వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగే వాళ్ళు ఉంటారు, 30 తాగే వాళ్ళు ఉంటారు, 10 తాగే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ, సిగరెట్లు ఆపేయడానికి, పొగ తాగడానికి తగ్గించడానికి కానీ, ఆపేయడానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంది. సో ఐదు ఆ కోరిక మొదలైన తర్వాత 5-10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి, అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలుగా మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనం కోరికని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట.
1: సార్, మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్, సో ఆ డిలే తో పాటు మనకి ఉపసంహరణ లక్షణం

0: అనేది ఉపయోగం. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్ చెప్తూ వస్తుంటాము, ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడటం అనేది చాలా ముఖ్యం.
1: సార్, పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది?
0: డీప్ బ్రీతింగ్ కానీ లేకపోతే తాగి సేపటి దాన్ని ఆపుకోవటం కానీ అది చేస్తుంటే, అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్ అది విష పదార్థాలు ఉంటాయి అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిది తాగుతుంటాం సిప్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి మనం ఇందాక ఇందాక మైండ్ సెట్ మారిపోతాం కదా, అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచనలకి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీని తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతో పాటు వాటర్ ఎక్కువ తాగుతాం కానీ ఆల్రెడీ మన శరీరం చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమైనా ఉండే ద్వారా బయటకు.
1: సార్, పొగాకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్.
0: ఇది చాలా కష్టమైందండి, చాలా అదే మనిషి మనిషికి ఇది రకరకాలుగా ఉండి రకరకాల పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు, కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే అవుతాం లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ వెంటనే తాగిన ఒక పప్పు తాగిన 3 సెకండ్స్ లోనే నికోటిన్ బ్రెయిన్ తాకి సో అట్లా శరీరంలో కూడా అంత బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా తెలుసు, నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం అవన్నీ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా, అట్లాగే ఇది యాక్చువల్గా ఇది ఒత్తిడి పెంచుతుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు, బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది, దానివల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు. కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగు చేస్తుంది, కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్.
1: సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్. సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దీని గురించి మీరేమంటారు?
0: అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ దాకా ప్రతి ఒక్కరికి నాలుకంత ఇందాక చెప్పాను కదా చేదుగా ఉంటుంది అది, సో వాడికి రుచి వాసన తెలియదు, రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతున్నాడు. సో దాని వల్ల ఏమవుతుంది, పేషెంట్ కి ఇదైపోతారు అన్నమాట. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో, ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించే బిల్లం. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మానిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం, ఆందోళన ఉండటం, నిద్ర పట్టేట్ అవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తర్వాత స్లోగా తగ్గించుకుంటారు, దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఎన్ని ఉపయోగపడతాయి.
1: సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గాని లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గాని లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు?
0: అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఏంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్ట్, అలాగే ఎవరైనా మన సిగరెట్లు కానీ బీడీలు కానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికి చెప్పాలి. చెప్పినప్పుడు ఇతను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు 1 మంత్ టైం పలానా, వచ్చే నెల 31 నేను ఆపాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎవ్రీడే కానీ 2 డేస్ ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు, నువ్వు ఈ డేట్ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆపాలి, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఆపితే గానీ నీకు ఆరోగ్యం బాగుపడదు, ఎన్ని స్లోగా వాళ్ళు చెబుతూ చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగం.
1: సార్, కార్యక్రమం చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్?
0: ఇది ఒకటి, నా ఒక్క సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే, పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా ప్రచారం

0: రాష్ట్రానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా, ప్రభుత్వం కాకుండా సమాజం బాధ్యత కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్, పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణి శ్రోతలకు ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి, అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతనే రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత రావోయి అతిథి. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కృష్ణవేణి రాఘవేంద్రరావు త్యాగులు వీరు కోరుతున్నారు అగ్నిపర్వతం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత ఎద్దుమాయలేరం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరు కోరుతున్నారు జనతా గ్యారేజ్ ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ రెన్నీనారెడ్డి పాడిన పాట గీత రచన రామజోగయ్య శాస్త్రి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు రావోయి అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురిందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురిందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్ల లోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురిందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు

0: అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం, అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది, కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్ ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమ నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్ళీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని

0: చేశాను నేను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులను కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి 11:00 ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8:00 పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఉభయ కుశలోపరి. మరి ఈ వారం ప్రసారమైన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాలు మరి చూద్దాం. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరేమంటున్నారంటే ఉదయం నుంచి రాత్రి వరకు శ్రోతలకు చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజన్లో భక్తి గీతాలు, పొలం పనులు కార్యక్రమాలు, ఉదయరేఖలు కార్యక్రమం, భగవద్గీత పారాయణం చాలా బాగున్నాయి. వినియోగదర్శిని పద్యతోరణం, సరస్వినోదిని కార్యక్రమం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చాలా బాగున్నాయి. గుర్తు చేసుకుందాం మహిళా భారత స్త్రీల కార్యక్రమం పలు అంశాలు వస్తున్నాయి, ఇవి చాలా బాగున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం, విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి అంటూ వీరు రాస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత
2: మనకి పంపించారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి.
3: ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వీర సావర్కర్ గారి గురించి శ్రీ రావి శివగారి ప్రసంగం ఆనాటి దేశభక్తుల త్యాగ నిరతని చాటి చెప్పింది. 90 వసంతాల ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి నాటికి నేటికి తిరుగులేని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి గణపతి నాటకంలోని కొన్ని అద్భుత హాస్య ఘట్టాలు వినిపించారు. శ్రీ నండూరు సుబ్బారావు మరియు శ్రీమతి సీతారామమ్మ తదితరుల సంభాషణలు హాస్య జల్లులు కురిపించే నిర్వహించిన శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు బహు ప్రశంసనీయులు అంటున్నారు. అలాగే 29వ తేదీ ప్రసారమైన స్త్రీ ఏలూరు ఎస్పీ ఆఫీస్ శ్రీ ప్రతాప్ కిషోర్ కుమార్ గారి ఆన్లైన్లో మోసాలు గురించిన సంభాషణలు ప్రజలను జాగ్రత్తకు కల్పించే విధంగా ఉన్నాయి. 30వ తేదీ ప్రసారమైన డాక్టర్ పశుమతి కామేశ్వర శర్మ గారి దక్షిణాది శివభక్తులు భాగంగా శ్రీ దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గురించి, చరిత్ర గురించి చక్కని వివరణ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. భవదీయ సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. ఈ నెల 28వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు నచ్చావోయి అల్లుడు నాటికి అవిన్నాము. ప్రతి పాత్ర జీవం పోశారు అంటున్నారు పాత్ర నటించిన వారు. అలాగే చాలా చక్కగా నటించారంటున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. రచయిత గారికి నమస్కారం అంటున్నారు. ప్రసారం చేస్తున్న వారికి కృతజ్ఞతలు అంటున్నారు. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాలు ఆకాశవాణి వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి, విశ్రాంత శ్రీమతి ముంజులూరు కృష్ణకుమారి గారికి ప్రసంగం విన్నాము. వారి కార్యక్రమాలు ఆకాశవాణిలో ఆమె నిర్వహించిన రూపకాలు, నాటకాల గురించి, కౌలన గురించి, అలాగే 15 నిమిషాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ప్రతి మాట మాకు ఎంతో నచ్చింది అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారం మాలలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనకి పంపించారు ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విద్య, వైద్య

వ్యవసాయ వినోద కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమవుతున్న కార్యక్రమాలు వింటున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ మధ్య ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చక్కని కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు. అంటూ కోనసీమ మామిడి కుదురు మండలం మోరిపల్లెం నుండి పంతడు శ్రీనివాసరావు పంపించారు. నాదో చిన్న విన్నపం అంటున్నారు, చూద్దాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటూ తమ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తున్న ఆకాశవాణి శ్రోతలను కూడా ఒక పరిచయ కార్యక్రమం ద్వారా మీ ఎంపిక ప్రకారం శ్రోతలను పరిచయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన అంటున్నారు మీ అభిమాన శ్రోత అంటూ పంతడు శ్రీనివాసరావు గారు మనకి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి, ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు విజ్ఞానం, వినోదం, ఆనందం, అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. చాలా బాగున్నాయి కార్యక్రమాలు, బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి సుధ సూక్తులు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ బాగుంది కార్యక్రమం అంటున్నారు. వినయోదర్శిని ఆలోచన ఆలోచన పద్యతోరణం ఈ కార్యక్రమం బాగుందంటూ రాశారు. అలాగే సరస వినోదని సమస్యపూర్ణం మాకు నచ్చింది అంటున్నారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు, వసుదే కుటుంబం వార్తావాహిని కార్యక్రమాలు బాగుంటున్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు మాకు బాగున్నాయి అంటున్నారు. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు కూడా నచ్చుతున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు. 8:15 రాత్రి ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: తర్వాత మనకి పంపించారు, ఎవరంటే చూద్దాం, మనకి రాశారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్తుల ఒప్పరికి నమస్కారాలు అంటున్నారు. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అద్వైత తత్వ సమన్వయం విశిష్టంగా ఉంచారు. గత గురువారం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయ ప్రబంధాన్ని చక్కగా పరిచయం చేశారు. ఆ కావ్య రచనాపరంగా సాహిత్య లోకంలో వ్యాప్తిలో ఉన్న లోపాలను కూడా చెబితే బాగుండేది. గత బుధవారం సాయంత్రం ప్రసారమైన సంస్కృత పరిచయం బాగుంది. గత ఆదివారం అమరభారతిలో ప్రసారమైన గ్రీష్మ ఋతు ప్రసంగం బాగుంది. గత వారం పునఃప్రసారం చేసిన శ్రీ నేరళ్ళం వేణుమాధవ గారితో ముఖాముఖి విశిష్టంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంకా వీరువే చాలా ఉన్నాయి, అభిప్రాయాలు చూద్దాం. ఏమంటున్నారంటే, గత శుక్రవారం 1964 ఉగాది కవి సమ్మేళనంలో కొంతమంది ప్రముఖ కవుల కవితలను పునఃప్రసారం చేశారు, బాగుంది. అయితే మొదటిగా కవితను చదివిన వారెవరు, తర్వాత చదివిన వారెవరు, వరుసగా పేర్లను నిర్వాహకులు చెప్పలేదంటున్నారు. ఎవరి కంఠస్వరాలు ఎవరో తెలియక మా వంటి శ్రోతలు ఇబ్బంది పడవలసి వచ్చింది. నిన్న శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు శ్రీకాళహస్తి మహత్యంలోని కాళహస్తి భక్తుల కథను చక్కగా చెప్పారు. ధూర్జటి కవి శ్రీ విద్యా నిధిత్వాన్ని విశిష్టంగా తెలిపారు. నిన్న రాత్రి ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు రేడియోతో తమకున్న అనుబంధాన్ని సముద్దాత్తంగా తెలిపారు. నేడు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు సమస్య పూర్ణను సరస వినేదనగానే నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నారంటే, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అదే మళ్ళీ మనకి సెండ్ చేశారు వీరు. అందరికీ ధన్యవాదాలు అంటూ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య ఫ్యామిలీ మెంబర్స్ వారి అభిప్రాయాన్ని మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం. ఇంకా ఎవరు పంపించారంటే, నమస్తే, నేను ఆత్మూరి మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు బాగుంటాయి. మీ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉదయ ప్రసారాల్లో భక్తి రంజని సూక్తి శుద్ధ బాగుంటుంది, మంచి పాటలు వినిపిస్తున్నారు. అలాగే రాబోయే అతిథిలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు. ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమాన్ని వినిపించకండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఒక చిన్న కవిత రాసి పంపించారు, యాజ్ యూజువల్గా చదువుదాం. అది, జాబిల్లి కన్నా తెల్లనిది చల్లనిది, పువ్వులోని మకరందం కంటే తీయనిది, సుమధుర సుగంధ పరిమళాల కంటే పరిమళమైనది మన శ్రోతల అభిప్రాయ మాలిక ఉభయ కుసులోపరి. బాగుందండి ఈ ఎండవేళ మీరు చల్లటిగా, అందరం చల్లగా ఉండేటట్టు చక్కగా జాబిల్లి తెల్లని చల్లని మకరందం అంటూ రాసి పంపించారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక గురువారం నాడు ఉదయరేఖలు కార్యక్రమంలో శోభారాణి గారు రచించిన కథానిక బాగుంది, భజన పాటలు గురువారం కూడా వినిపిస్తున్నారు. ధన్యవాదాలు అంటున్నారు. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు వీరెవరంటే, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 90 వసంతాలు జరుపుకుంటున్న ఓ ఆకాశవాణి, అందుకో మా శుభాకాంక్షలు ప్రతిరోజు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో ఒక సమయంలో మన ఆకాశవాణిపై ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వినిపిస్తున్న సిబ్బందికి వందనాలు అంటున్నారు. 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల యాజమాన్య పాత్ర, ఈ విషయమై శ్రీ గొల్లపూడి గురుభూషణ్ రావు గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉందా, ఎన్నో విషయాలు ఈ రంగానికి సంబంధించి తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన ఒక ఆశయం కథానిక విన్నాను. ఈ కథానిక కూడా కార్మిక రంగానికే సంబంధించింది. ఒక కార్మికుని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నమే ఈ ఆశయం కథ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ముగింపు బాగుంది. కథానిక రచించి చదివి వినిపించిన శ్రీ పోలవరపు సాయిబాబా గారికి ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీధుల విందు చేశాయి అంటూ రాసి పంపించారు. మనకి ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధమున్న. ఇంకా వీరే ఏం రాసి పంపించారంటే చూద్దాం.
1: 26వ తేదీ మంగళవారం సూక్తి సుధలో దేవి తేజశ్రీ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి అంటున్నారు. ఇక ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ దీక్షిత్ గారు చక్కటి ఉదాహరణలతో మా ముందుంచారు లోభం గురించి అని అంటున్నారు. 27వ తేదీ బుధవారం నాగలింగ హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. ఇక మధ్యాహ్నం 1:30కి ప్రసారం చేసిన వనితావాణి కార్యక్రమంలో ఆధునిక సాహిత్యంలో చీరల ప్రస్తావన విషయాన్ని పి పద్మావతి గారి ప్రస్తావన విన్నాం. ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న.
0: ఇక మనకి రాజ్ పంపించారు ఉభయ కుశల పరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటూ రాశారు. ఆ తర్వాత వీరు ఎవరంటే మనకి రాసి పంపించారు వీరు ప్రేమ్ కుమార్. వీరు అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనం. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. రాబోయే అతిథికి సమయం పెంచండి. కలపలతను ప్రతివారం వేయండి. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం. పెడన జోగరాంధ్రరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. ప్రయత్నం చేద్దాం. మీ సూచన గమనించాం. ఇక మళ్ళీ మనకి పంపించారు వీరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు విన్నాము. ప్రతి పద్యం ఎంతో చక్కగా వివరించారు. మాకు నచ్చింది. నటించిన వారికి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అలాగే 30వ తేదీ శనివారం ఉదయరేఖలో సుమతి శతకం ధారావాహిక కార్యక్రమంలో చుండూరి మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి శివదాస్ రెడ్డి, తిరుపతి మారి కుటుంబ సభ్యులు మన కార్యక్రమాల మీద అభిప్రాయం మళ్ళీ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశల కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగర్ నుంచి వెలువడిన కార్యక్రమాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. రంగస్థల కార్యక్రమం మాకు నచ్చుతోంది అంటున్నారు. జానపద గీత దాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం కూడా బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారు వినిపిస్తున్నారు, దయచేసి గమనించండి అంటూ రాసి పంపించారు. అలాగే రాత్రి 8:15 ఆకాశవాణితో అనుబంధం గురించి చాలా చక్కటి కార్యక్రమం అందించారు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారం కాలేదు, ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు. దయచేసి మొబైల్ కోసం పేపర్లో చెప్పండి. ధన్యవాదాలు అంటున్నారు. అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు మళ్ళీ చూద్దాం. పెడన జగనేంద్రరావు కాలనీ చప్పలరాజు పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమంలో ఆర్జేలు మెసేజ్లు చదివే తీరు చాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తి రంజని సూక్తి సుధా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆలరిస్తుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. మనకి రాశారు ఆత్మూరు నుంచి, ఆత్మూరి మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతున్న యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమం నిర్వహించిన మీకు చాలా ధన్యవాదాలు. కార్యక్రమం బాగుంటుంది అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్టిసిపేట్ చేయండి అందరూ యువలయాలు. అలాగే కామెంట్ చేయండి ఉభయ కుశలోపరికి మీకు ఏ కార్యక్రమం నచ్చిందో. ఒక తర్వాత చూద్దాం. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా రాసి పంపించారు. మనకి మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. చేతి వృత్తుల వారికి రేడియో ఒక వరం. పనులు చేసుకుంటూ చక్కగా రేడియో వింటూ ఆనందంగా పనులు చేయడం వల్ల మాకు అలసట లేకుండా ఉంటుంది. టీవీలోలాగా ఆకాశవాణిలో కూడా కనీసం ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది, ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దాం. మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి పంపించారు. చాలామంది మిత్రులు మనకి పంపిస్తున్నారు మన కార్యక్రమాల గురించి. ఆకాశవాణి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రతి ఒక కార్యక్రమం బహు బాగు అంటున్నారు. సూక్తి సుధ, భగవద్గీత, సుమతి శతక పద్యం, అలాగే 90 వసంతాల ప్రత్యేక కార్యక్రమాలు బాగుంటున్నాయి. మీకు సర్వదా కృతజ్ఞతలు. ఎన్ని విన్నా తనివి తీరదు నా ప్రియ మిత్రమ ఆకాశవాణి, అందరికీ ధన్యవాదాలు అంటూ పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాసినారు. చిన్న సూచన అంటున్నారు, చూద్దాం. సినిమా పాటలు ఎలాగైనా వింటాం, కానీ ఆకాశవాణి కార్యక్రమాలు ఎక్కడా వినలేము. మీరా భజనలు, పాత లలిత గీతాలు వినిపించగలరు అంటున్నారు. అయితే లలిత గీతాలు రోజు మనకి ప్రసారం అవుతున్నాయి. మీ సూచన గమనించాము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక మనకి పంపించారు. ఈరోజు ఉభయ గుసులపరి శ్రోతల అభిప్రాయాలు చదువుతున్న తీరు ప్రశంసనీయమంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమాన శ్రోత అంటూ రాసి పంపించారు పంతాడు శ్రీనివాసరావు మోరిపల్ల నుండి రాశారు. ఇక తర్వాత చూద్దాం. వీరు రాసి పంపించారు మనకి, రాత్రి 8:15 ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కట్ల, రాజేశం, సరోజిని, మయ వారి కుటుంబ సభ్యులు. తర్వాత ముందుగా మెసేజ్ తప్పుగా టైప్ చేశాను, దయచేసి క్షమించండి అంటున్నారు. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు అంటూ రాసి పంపించారు. మెసేజ్ తప్పు టైప్ చేసినా పర్వాలేదు, మీ మెసేజ్ని మేము అర్థం చేసుకుని మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. మీకు మీరు రాయండి మీకు నచ్చిన కార్యక్రమాల గురించి. ఇక తర్వాత మనకి ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, అయితే సమయం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. రేడియో వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వేటపాల నుంచి రాసి పంపించారు. తర్వాత ఉభయ కుసులోపరి మాకు కొన్ని దశాబ్దాలుగా ప్రొద్దుటే ఆకాశవాణి ప్రారంభ సంగీతం వెను వెంటనే వచ్చే వందే మాత్రం అలవాటైంది. ఈ మధ్య వందే మాత్రం రాగం మార్చి ప్రసారం చేస్తున్నారు అంటున్నారు. ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి మనకి రాసి పంపించారు. తర్వాత మనకి రాశారు, హిందీ పాటలు వినిపించినవే మాటి మాటికి వినిపిస్తున్నారు ఎందుకు అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని అడుగుతున్నారు. ఇదండి ఈనాటి, ఇంకొంచెం మనకి కొంతమంది పంపించారు చూద్దాం వారి అభిప్రాయాలు కూడా. పెడన జోగరేంద్ర కాల్ నుంచి అప్పలరాజు మళ్ళీ పంపించారు మనకి, 90 ఆకాశవాణి అభినందనలు తెలియజేస్తూ మేము చేనేత కార్మికులు, మా చేత మగ్గం దగ్గర ఎప్పుడు ఆకాశవాణి విజయవాడ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, మాకు పనిలో కూడా తోడు ఉండి మా వెంట ఉండి ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా రాసి పంపించారు అభిప్రాయాలు. ఇదండి ఈనాటి ఉభయ కుసులోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుసులోపరిలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
2: ఆకాశవాణి
1: మీరు ఇంతవరకు ఉభయ కుసులోపరి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: సమయం 12:30 ఇప్పుడు వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
4: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
3: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
4: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తరప్రదేశ్ కా దశరి ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడి హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ. యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
3: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
4: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
3: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మల్హర్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది

0: मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
1: और गुरिंदर वीर जी का क्या है?
0: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है।
2: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
2: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
2: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్ధతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా వెలుగునీడలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నోము చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూరికళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కల్పలత కార్యక్రమం తర్వాత పగ సాధిస్తా చిత్రానికి పిఠాపురం స్వర్ణలత వి వసంత గానం వింటారు. సంగీతం సత్యం, రచన అప్పలాచార్య. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా మనుగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, ఈశ్వర్ కోరుతున్నారు.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు రచన సిరి వెన్నెల. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

మజ్ను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన దాసనారాయణరావు. ఈ పాటను వినిపించుకుంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

గోపాలరావు గారి అమ్మాయి చిత్రానికి ఎం రమేష్ పి సుశీల గానం వింటారు రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ హోసకోట తాలూకా నారాయణ ఖేర్ గ్రామం నుంచి ఆకాష్, శారద, అశ్విని, రమేష్, నాగరాజాచార్య, మురళి, వెంకటాచార్య, జయమ్మ వీరందరి కోరికపై ఈ పాట.

మాయని మమత చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి ఈ పాటను వినిపించమంటూ పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కోరుతున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. వార్తల వివరాలు. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలగ్ భీ మిల్తీ హై ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖ్ దియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయి సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయి బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్ పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యానీ జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై ఔర్ సాథియో ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్ గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలబడుచుకోవాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
1: ఎలాంటి గ్యారెంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డ్ ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
2: ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
0: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వేడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహనా ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్ కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: పార్టీ కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
3: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: RBI అంటుంది మీ పిన్, OTP, CVV లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
2: బై గర్ల్స్,
3: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
3: RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణకుమారి గారి ప్రసంగం వింటారు.
4: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి పదానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980 అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987 బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవటంలో రాజీపడని అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2005-15 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో 3 భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగాను, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగాను వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం,

భాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలోనూ స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-06, 2015-16 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1 నుంచి 53% పెరిగింది. అక్షరాస్యత 55.1 నుంచి 68.4% పెరిగింది. కుటుంబ కలహాలు 37.2 నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్రాలు 33 నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6 నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30 నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని సాధించి ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం. కానీ ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. అవి షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు. వీరికి పెద్దగా చదువులేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియే సాధికారికత. ఈ

0: సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ సుస్థిర అభివృద్ధి సాధించటంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: మీరింతవరకు సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణకుమార్ ప్రియగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శ్రీమతి కె గాయత్రి గారి కవితలు వింటారు.
2: కవితా శీర్షిక మహాకవి గురజాడ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. వాడుక భాషను వాడిగా అడుగులు వేయించి గొప్ప గుర్తింపు తెచ్చిన రాయవరపు రాజసమ. సంఘ సంస్కర్తల గజపతి మా గురజాడ. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. నీ కన్యాశుల్క ఆవిష్కరణ ఎందరో కన్యల కన్నీటి ఏటికి ఓ ఆనకట్ట. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. నీ చేతిలో పురుడు పోసుకున్న అందాల కన్నమ్మ పుత్తడి బొమ్మ కలలు అసంపూర్ణమై దుర్గను చేరెను పూర్ణమ్మ. కన్నవారికది మేలుకొలిపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. కన్నవారికది మేలుకొలిపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. నీ పిలుపు మాకు కనివిప్పు, నీ అడుగులు మాకు ఆదర్శాలు. మంచి చేయుట నీ ధ్యేయం, మానవతకు నీవు ప్రతిరూపం. తెలుగు జాతి ఖండాంతరాల ఖ్యాతి నీ రచనాశక్తి, మార్గదర్శి మా తరతరాల ఇతోరిక కృషికి. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. ఒట్టి మాటలు కట్టిపెడుదుము ఒట్టు నీకిదే. మేలు చేయ తలపెట్టెదము గట్టి తలంపు చేసి. వేంకట రామదాసు కౌసల్యమ్మల ముద్దుబిడ్డ, పునీతమైనది నీ జననంతో మన తెలుగు గడ్డ. మహదానందం అపారాయా మిము తలంచ, తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. మరో కవితా శీర్షిక వాన వెలిసిన దృశ్యం. ఓ వర్షమా నువ్వు కురిస్తే హర్షమే. ఇంద్రధనసు రంగులు ఆకాశానికి హంగులు. చిటపట చినుకుల సవ్వళ్ళు మీడు భూమిలో పులకింతలు. చిరుజల్లు చూడగా పరవశించే నా నయనాలు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. చినుకు చినుకు చేరే విరిజల్లై మదిని తట్టి పిలిచి కేరింతై. చిగురింపచేసే తొలకరి జల్లు రైతు మదిలో ఆశల పందిళ్ళు. కదిలి దుక్కి దున్ననే నాగళ్ళు. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. పొడమి తల్లిని మార్చివేసవే పచ్చచీరవై మెరిసె భానుడది చూసి వెండి కిరణాలై. చెలిమిచేసి పరవశించే సూర్యరశ్మి విస్మరించక ప్రసాదించుము మాకు కలిమి. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. వెలిసెనిప్పుడే జడివాన మెలమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. భూమాతను చేసినొక కడిగిన ముత్యమటుల, బాధల భారాన్ని చెరిపివేసే ఒక చిరునవ్వులా. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం. చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం, మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం, చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. చూడచక్కటి దృశ్యం అదెంత భాగ్యమో, తరచిచూడ చెమ్మగిల్లి నా కనులు. తొలగించే నా అదృశ్య మనోవేదన ఏమి భాగ్యం, ఏమేమి భాగ్యం ఈ క్షణానుభూతి. వర్ణించచాలదు నా అక్షర జ్ఞానం. పలికి నా మనసు ప్రకృతితో వాన వెలసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. పలికే నా మనసు ప్రకృతితో వాన వెలిసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. మరో కవిత జననానికి మరణానికి మధ్య. జననం మూడు అక్షరాల మహా అద్భుతం, అమోఘం, అత్యంత ఆనందకరం. మరణం కూడా మూడు అక్షరాల తీవ్ర దుఃఖం, హఠాత్ పరిణామం, మహావిషాదం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. మనందరి జీవితం చిత్రమైన జీవితం. పసిపాపల బోసినవ్వుల కృష్ణలీలలు మనం. బుడిబుడి అడుగుల ముద్దుమాటల ముత్యాల మూటలం. బాలబాలికల చిరుదివ్వెల వెలుగులం మనం. సిగ్గుమొగ్గలేయు యవ్వనపు పైరుపై పిల్లగాలుల సవ్వడి మనం. కోటి ఆశలు చిగురులు వేయక మొదలెడి వైవాహ జీవనం. సృష్టిని ప్రతిసృష్టి చేయు నవదంపతుల సహజీవన వైనం. సృష్టిని ప్రతిసృష్టి చేయు నవదంపతుల సహజీవన వైనం. తల్లి బిడ్డల అన్నతమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ అమ్మమ్మ నానమ్మ జేజమ్మల ప్రేమానురాగాల పూలవనం. అమ్మా నాన్న అత్తా మామ తోడికోడళ్ళ ఆడపడుచుల అల్లుళ్ళ కోలాహల జీవన కావ్యం. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇష్టం, సఖ్యత, సహాయం, ఇచిపుచ్చుకోవడం, లాలన, పాలన, నైపుణ్యం వంటి అనేక రసరమ్య కళల సోయగాల పోషకులం మనం. ఇంకా కోపం, పగ, విసుకు, చిరాకు, అసహనం, ద్వేషం, ప్రతీకారం, దుర్భాష, కీడు, చెడుతలంపులు వంటివి విడనాడి మనందరం ముందుకు సాగించాలి ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న నిండు నూరేళ్ల జీవితం. మరో కవిత తేనె సంతకం. ఎటు చూసినా ఏం చేసినా నువ్వు కనిపిస్తూ ఉంటే ఏం చెప్పినా ఏం అడిగినా మనసు మాట వినదే. అందమైన అద్భుత అనుభవమే ఇది నాకు. అర్థం అవదు ఇది వరమో లేక శాపమో, ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇలలోనే ఉన్నా కానీ కల కాదు కదా. ప్రియతమా అందామంటే చాలదంది పెదవికి, ప్రాణమా అందామంటే ఊరుకోదు ఊపిరి. ఈ రెంటికి మించి మరి నువ్వెవరో చెప్పవా? అర్థం అవ్వని ఈ అంతరాత్మకి ఆనందమేలా? భావం తెలీదు కానీ భారమే ఇది నాకు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. రాతలు కావివి నా తలపు తేనెధారలు కాని బంధం కాదిది. అంతకు మించిన అనుబంధమిది. గత జన్మ జ్ఞాపకాల కొనసాగింపు ఈ నా జీవితం. ఇలలో కాదు ఊహల కౌగిలిలో పంచభూతాల సాక్షిగా నా సర్వస్వం నీవే. అనురాగాలు లేక ఇది ప్రేమ మొదవులకే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది. అనురాగాల లేక ఇది ప్రేమ మధువులొలికే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది.
1: మీరింతవరకు శ్రీ గాయత్రి గారి కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్త కుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్నే అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక రెండో భాగం వింటారు. పాల్గొన్న వారు కె మౌన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మతులిక.
1: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను.

ఇప్పుడు నా ప్రియనేస్తం ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆకాశవాణి ఈ పేరు ఈ తరం పిల్లలకి కొత్త కావచ్చు, కానీ 90ల పిల్లలకు అదొక మధుర జ్ఞాపకం. ఆ కాలం పిల్లలు ఆకాశవాణి ద్వారా వినోదం, ఆహ్లాదం మాత్రమే పొందేవారు కాదు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడే ఆల్ ఇండియా రేడియో 1936 జూన్ 8 స్థాపించబడింది. నేడు ఆకాశవాణి ప్రసార భారతీయ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. 90ల పిల్లలు పెద్దలు అందరూ రేడియో చుట్టూ చేరి ఆకాశవాణి వినేవారు. ఈ కాలంలో లాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ చెరొక ఫోను ఉండేవి కావు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం కానీ కలిసి కూర్చుని భోజనం చేయటం కానీ లేవు ఈ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు, కనుక అందరి మధ్య అనుబంధాలు కరువయ్యాయి. అప్పట్లో అందరూ ఒకే రేడియో దగ్గర కూర్చొని ఆ వార్తలు పాటలు వినేవారు, కాబట్టి అందరి మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఉండేవి. రేడియో ఒక పరికరమే అయినా మనుషుల మధ్య అనుబంధాలను ఆప్యాయతలను పెంపొందించేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 ఆకాశవాణి కేంద్రాలు, 337 ప్రసార కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు, 99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో మొదలగు ఛానళ్ల పేరుతో ఇంకా అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. పూర్వం రేడియో తాతయ్య అనే పిల్లల కార్యక్రమం ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేకం కార్యక్రమాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం, నాటకాలు, గోష్ఠులు, పరిచయాలు, నాటికలు, శబ్ద చిత్రాలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, స్త్రీలకు, విద్యార్థులకు శబ్ద చిత్రాలు రూపకాల ద్వారా చాలా ఆనందాన్ని కలిగించేది. చాలా మంది రచయితలకు, యువతకు ఉపాధి కల్పించింది. పూర్వం రోజుల్లో వార్తల కోసం ఎదురు చూసేవారు అందరూ. చదువురాని వారికి కూడా ఉపయోగపడేది. రైతులకి వాతావరణ సూచనలు ఇవ్వటం వంటివి ఎన్నో చేసింది ఆకాశవాణి. ఇప్పటి కాలంలో కూడా నా ప్రియనేస్తం ఆకాశవాణి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలు ద్వారా అందరినీ ఆకట్టుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంకొక పాట పాడుతోతున్నాను. నేను పాడబోయే పాట సంక్షిప్త రామాయణం, తాళం ఆది తాళం.

ఇప్పుడు ఇంకొక కథ. లోభి రైతు కథ. ఒక గ్రామంలో కిషన్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ అతను చాలా లోభి. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు అతనిని ఒక జ్ఞాని కలిశాడు. ఆ జ్ఞాని ఒక మాయా గింజ ఇచ్చి, ఈ గింజను నాటితే బంగారు పండ్లు వస్తాయి, కానీ ఆశ ఎక్కువైతే అన్నీ పోతాయి అని చెప్పాడు. రైతు గింజను నాటాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే బంగారు పండ్లు వచ్చాయి. మొదట అతను ఆనందించాడు, కానీ తరువాత ఇంకా ఎక్కువ పండ్లు రావాలని ఆశపడ్డాడు. అందుకే ఒకేసారి చాలా నీరు ఎరువు పోశాడు. కొన్ని రోజుల తర్వాత మొక్క ఎండిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి తన లోభం వల్లే ఈ నష్టం జరిగిందని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, లోభం నష్టానికి కారణం. నేనిప్పుడు శంభో మహదేవ అని పాట పాడబోతున్నాను. తాళం చాప్.

0: నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు.
1: అందరికి నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని పొందాను. ఈరోజు నేను రేడియో నా ప్రియనేస్తం అంశం గురించి మాట్లాడుతున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల సాహిత్య సాంస్కృతిక ప్రస్థానం 1930లలో ప్రారంభమైన భారతీయ ప్రసార మాధ్యమ ప్రస్థానంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కీలక పాత్రను పోషించింది. దేశవ్యాప్తంగా ప్రసారాలు మొదలై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర పాత్రను స్మరించుకోవడం ఎంతో సముచితం. 90 ఏళ్లు ఒకే స్వరం బిలియన్ హృదయాలు అనే నినాదంతో విజయవాడ కేంద్రం తెలుగు భాషకు కళలకు చేసిన సేవలు అనన్యం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం మరియు విద్యా విజ్ఞానాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన మాధ్యమంగా ఉంది. 1988లో ఇది ఉత్తమ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రం కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో, వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషించింది. సాహిత్య మరియు సంగీత సేవలు విజయవాడ ఆకాశవాణి ఎందరో సాహిత్య మరియు సంగీత దిగ్గజాలకు వేదికైంది. దిగ్గజాల సహకారం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి అగ్రశ్రేణి రచయితలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఈమణి శంకరశాస్త్రి వంటి సంగీత విద్వాంసులు ఈ కేంద్రంలో కార్యక్రమాలను రూపొందించారు. లలిత గీతాలు, నాటకాలు, రూపకాలు తెలుగువారి హృదయాలను అలవించాయి. ప్రముఖ కార్యక్రమాలు కొండ నుండి కడలిదాకా, మధుర క్షణాలు, విక్రాంతగిరి శిఖరం వంటి అద్భుతమైన రూపకాలు, నాటకాలు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాయి. తెలుగు సాంస్కృతిక అద్దం విజయవాడ కేంద్రం గ్రామీణ మహిళా యువజన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను చేరుకుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణవేణి వంటి రూపకాలు తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించాయి. నేటి ప్రస్థానం 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి విజయవాడ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ మాధ్యమంలో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకుంది. నేటికి రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారం, ఉన్నతమైన సాహిత్య సంగీత కార్యక్రమాలను అందిస్తుంది. 90 ఏళ్లగా తెలుగునాట సాహిత్య సంగీత సాంస్కృతిక వికాసానికి ఆకాశవాణి విజయవాడ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. రేడియో కాలానుగుణంగా మారుతున్న విజయవాడ ఆకాశవాణి వినిపించే ఆత్మీయ స్వరం తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్యామల దండకం.

0: అందరికీ నమస్కారం. నా పేరు కేమోన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఏ రైటింగ్ లో కాన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను ఈరోజు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి చెప్పబోతున్నాను. మానవ విజ్ఞానానికి పునాది వేసిన అద్భుత సాధనం ఆకాశవాణి. ఎన్ని కాలాలు గడిచినా నీ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు నుండి నేటి వరకు నీవు నాకు అత్యంత చేరువలో ఉన్నావు. నీవు నాతో ఒక మంచి స్నేహితుడిలా చక్కగా మాట్లాడతావు. నీవు కేవలం పాటలకే కాదు, విజ్ఞానానికి నిలయం. ఉదయాన్నే వినిపించే భక్తి గీతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరువాత వచ్చే వార్తలు ప్రపంచాన్ని మాకు చూపించేవి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే పిల్లల కోసం కథలు, విద్యార్థుల కోసం విద్యా విషయాలు ఇస్తాయి. ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అర్థమయ్యేలా వివరిస్తాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటికలు, కథలు వింటున్నప్పుడు ఆ సన్నివేశాలు మన మనసులో ఒక రంగుల చిత్రంగా మలుచుకుంటుంది. ఇది మన ఊహాశక్తిని పెంచుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన వెంట ఉండి మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం. నేడు ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే అనుభూతి ప్రత్యేకం. ఆకాశవాణి ఒక చరిత్ర. మాటలతో మాయచేస్తూ, పాటలతో పరవశింపచేస్తూ నాకు విజ్ఞానాన్ని పంచేది ఆకాశవాణి. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదృశ్య ప్రియనేస్తం. ఈ మండు వేసవిలో మీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి మిమ్మల్ని మరింత సూపర్బ్గా చేయడానికి ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఫిమోనియా విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయంటే ఉదయం 9 దాటితే చాలు, బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరి అయితే కానీ బయటకు రాకండి. అందరూ వాటర్ ఎక్కువగా తాగండి. దానితో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాం స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ. ఫ్రెండ్స్, మనం లైఫ్లో చాలా హీరోస్ని చూస్తుంటాం, సీరియల్స్లో, సినిమాల్లో, స్టోరీస్లో, అవునా? అయితే హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా స్క్రీన్ మీద ఫైట్స్ చేసేవాళ్ళు, ఒక పంచ్తో విలన్స్ని పడేసేవాళ్ళు. కానీ మన రియల్ లైఫ్లో కూడా ఒక సూపర్ హీరో ఉంటాడండోయ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే మన హీరోకి 6-ప్యాక్ ఉండదు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, స్లో మోషన్ ఎంట్రీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ సూపర్ హీరో ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆన్సర్ నాకు వినిపిస్తుంది, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా? అమ్మ చెబుతుంది సూపర్ హీరో సినిమాల్లోనే ఉంటాడు అని. కానీ నేను మాత్రం అమ్మకు ఒకటే చెబుతాను, నా రియల్ సూపర్ హీరో మా నాన్నే అని. మరి మీ సమాధానం కూడా నాన్నే కదా. నాన్న అనేది ఒక చిన్న పదం, కానీ ఆ ప్రేమ, త్యాగం, బాధ్యత చాలా పెద్దవి. ఉదయం అందరం నిద్రలో ఉండగానే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళి రాత్రి అందరం పడుకున్నాక ఇంటికి వచ్చే మనిషి నాన్న మన కోసం ఎన్నో టెన్షన్స్ తీసుకుంటాడు. కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం స్మైల్తోనే మాట్లాడతాడు. మన ఫ్యూచర్ కోసం తన ప్రెసెంట్ని సాక్రిఫైస్ చేసే మనిషి నాన్న. కొన్నిసార్లు నాన్న కోపంగా కనిపిస్తాడు, కానీ ఆ కోపం వెనకాల కేర్ ఉంటుంది, నా పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్న బాధ్యత ఉంటుంది. అవునా? ఏంటండి నా మాటలతో అందరూ ఎమోషనల్ అయినట్లున్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనం నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే చాలు, వెంటనే తెచ్చిస్తారు. ఒక్కోసారి మనం అడగకుండానే మనకు కావాల్సింది తెచ్చిస్తారు. చిన్నతనంలో మనం నడవలేక పడిపోతే చేయి పట్టుకొని లేపింది నాన్నే. సైకిల్ తొక్కడం రాకపోతే వెనకాల సీట్ పట్టుకొని పరిగెత్తింది నాన్నే. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ చేతి దెబ్బల నుండి మనల్ని ఎన్నోసార్లు కాపాడింది నాన్నే. మన సక్సెస్ని అందరూ క్లాప్ చేస్తారు, కానీ మన ఫెయిల్యూర్ని కూడా పర్లేదురా మళ్ళీ ట్రై చెయ్యి అని భుజం మీద చేయి వేసి మనల్ని మోటివేట్ చేసేది నాన్న. మన ఫ్యూచర్ కోసం ఓవర్ టైం చేస్తాడు. కొన్నిసార్లు నాన్న స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఫియర్ ఉంటుంది, నా పిల్లలు తప్పుదారిలో వెళ్ళకూడదు అన్న భయం. కొన్ని ప్రేమలు లౌడ్గా ఉంటాయి, కానీ నాన్న ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది. అది మాటల్లో తక్కువ, కానీ యాక్షన్లో చాలా పెద్దది. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఫస్ట్ హీరో, ఫస్ట్ బాడీ గార్డ్, ఫస్ట్ మోటివేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్నీ కలిపితే అది నాన్న అనే ఒక ఎమోషన్. నా లైఫ్లో నా సూపర్ హీరో మా నాన్నే. సో మీ లైఫ్లో కూడా మీ సూపర్ హీరో నాన్నే కదూ. అందుకే ఈరోజు మనందరం ఇంటికి వెళ్ళాక నాన్న దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నాన్నను తనివి తీరా హక్ చేసుకొని చెబుదాం, నువ్వు లేకపోతే నేను లేను నాన్న, నువ్వే నా సూపర్ హీరో, నీ కలలు నిజం చేయడం నా బాధ్యత నాన్న అని. ఈరోజు ఈ టాపిక్ మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకుంటూ మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం ప్రియమైన రేడియో ప్రేమికులారా, ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో నిర్వహించిన ఎలక్యూషన్ పోటీలో నాకు మొదటి ప్రైజ్ వచ్చింది. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి టీంకి ధన్యవాదాలు. ఈరోజు మీతో కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలు, కొన్ని మధురమైన అనుభూతులు మరియు మన హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎంతోమంది వస్తారు, వెళ్తారు, కానీ కొన్ని స్వరాలు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అలాంటి నా ప్రియమైన నేస్తం ఆకాశవాణి. ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమయ్యాయి. 1936లో ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ఏర్పడింది. తరువాత ఎంవి గోపాలస్వామి గారు ఆకాశవాణి అనే అందమైన పేరును సూచించారు. ఆకాశవాణి ఎంత అందమైన పదమో కదా. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థంతో ఉన్న ఈ పేరు, అది ఒక పేరే కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు, ప్రతి చేతిలో మొబైల్ ఉండేది కాదు, కానీ ప్రతి ఇంట్లో ఒక రేడియో మాత్రం ఉండేది. ఉదయాన్నే సుప్రభాతం, భక్తి గీతాలు, మధ్యాహ్నం పాటలు, సాయంత్రం వార్తలు, రాత్రి కథలు, ఇలా రోజు మొత్తం కుటుంబానికి తోడుగా ఉండేది ఆకాశవాణి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకం అయ్యేవి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేవి. వివిధ భారతి వంటి కార్యక్రమాలు సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకున్నాయి. శ్రోతలు కోరిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా పెద్దవాళ్ళు తమ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయేవారు. బాలల కార్యక్రమాలు చిన్నారుల ఊహశక్తిని పెంచేవి. హాస్య కార్యక్రమాలు కుటుంబమంతా నవ్వుకునేలా చేసేవి. క్రికెట్ వ్యాఖ్యానాలు అయితే ప్రత్యేక ఆకర్షణ, ముఖ్యంగా గవాస్కర్ బ్యాటింగ్కి మరియు కపిల్ దేవ్ బౌలింగ్కి, కామెంటేటర్ అరిచే అరుపుకి మా ఇంట్లో కన్నుల పండగగా ఉండేది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఉషశ్రీ వాక్యానం వింటుంటే మాకు కళ్ళకి కట్టునట్లుగా ఉండేది. వాక్యాత చెప్పే ప్రతి మాట, అదే ఆకాశవాణి మహిమ. ఆకాశవాణి ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు భాషను స్పష్టంగా, అందంగా పలకడం కూడా చాలామంది ఆకాశవాణి ద్వారానే నేర్చుకున్నారు. ఆ మధురమైన స్వరం, ఆ స్పష్టమైన ఉచ్చరణ, ఆ ఆత్మీయత, ఇవన్నీ ఆకాశవాణి ప్రత్యేకతలు. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ ప్రపంచం విస్తరించింది. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్, అంటే మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఒక ప్రముఖ ప్రచారణ పొందిన రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రజల ఆలోచనలను, సూచనలను, విజయాలను, సామాన్య ప్రజలు చేస్తున్న సేవలను గుర్తించి దేశమంతటా తెలిసేలా చేయడం. రాత్రి నిశ్శబ్దంలో రేడియోలో వినిపించే ఆ స్వరం ఇప్పటికీ మనకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి కేవలం ఒక రేడియో కాదు, అది భావోద్వేగాల వేదిక, జ్ఞాపకాల ప్రపంచం, మన సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప మాధ్యమం. అందుకే నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఆగండి, మీకోసం ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను. పరుల దిట్ట నోరు పాప పంకిలమవును, పెద్దలను నుతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తసతి. దీని భావం, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది, జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. రెండో పద్యం,
1: ధనమే మైతిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నెంతటి గణములు కుప్పల కొనైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఇది మీ చక్రిక, మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అమ్మ మనసు నాటకం.
4: ఏయ్ ఏందే ఇది, నెమ్మది కింద ఒలికిపోతాయి.
5: ఆ ఒలికితే ఒలికనే, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదూ గాని కుక్కలాగా.
4: ఏందే నేను కుక్కనా? రేయ్ నేను కుక్కనట్రా?
6: అవునా, నాను కుక్కవే.
4: నిన్ను ఏందే ఏందే నువ్వు మరీ అలిసిస్తే బొచ్చుకెక్కు కూర్చుంటున్నావు, మొగుడిని పట్టుకుని కుక్క అంటావా?
5: అబ్బో మొగుడు, తాళి కడితేనే మొగుడైపోడు.
4: తాళి కట్టడం ఏంటే? సంసారం చేసా, పిల్లల్ని కూడా కన్నా. ఓ ఒక్కర్నే కదా, పిల్లని కూడా కన్నా?
5: ఆ కన్నావులే, బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
4: అబ్బా అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
5: ఏందా రాత్రి ఒక్క నిమిషం నిద్ర అయ్యామా?
4: ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను?
5: నువ్వు నిద్రపోయావు గురక్క పెట్టి. నేను నిద్రపోయానా?
4: ఏ నిద్రపోలా? ఆ అవును నువ్వు నిద్రపోలా, రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు. ఆ చిరాకులో నిన్నొకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఏంది, పడుకుంటావా? పోయి పడుకో, నేను తోముతా అంట్లు, నాకు అలవాటేగా.
5: నా బొంద అదేంటి ఆ గోళ?
4: అదే మన ఇల్లు.
5: అది కాదు, ఆ ఇనపడేదేంది?
4: మా అమ్మ దగ్గు. అయితే ఏంది
5: ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా?
4: ఊరుకోవే కాంతం, ముసలిదన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు, మామూలేనే. ఎరా నాగార్జున?
6: అవునన్నా.
5: ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం, అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది.
4: అక్షయొచ్చిందా? వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును, అదొస్తే నీకెందుకే ఏడుపు, బాగానే పూసుకుంటావుగా అక్క అక్క పిల్ల పిల్ల అని.
5: నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలు తగలబడింది. ఆ బుర్రే ఉంటే అద్దాల మెడలో తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు క్షయ్య, మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపు మాపో చచ్చుద్ది.
4: మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్టో తెలుసే, దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జొచ్చింది, అంటే ఏడ్సా? పిచ్చి వాగుడు వాగమాక.
5: ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు, పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని.
4: డాక్టరా? ఎవడు? ఓ వాడా, వాడు వాడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరాబాబు అని వాడి దగ్గరికి వెళ్ళా, 20 రూపాయలు తీసుకుని కసుక్కున ఒక పోటు పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది, కానీ ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్లా. ఏందని తడివి చూసుకున్నా. ఆడబ్బా, ఆడు గుచ్చిన సూది నా పిర్రకే ఉంది. ఆడొక డాక్టరు, ఆడు చెప్పాడు ఇది ఇనిందంట.
5: పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక. ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. నీకు నాకు మన బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం.
4: అయితే ఇప్పుడేమంటావే?
5: మీ అమ్మ మంచం తెచ్చి ఆ సెట్టు కిందేద్దాం.
4: ఇక్కడ?
5: ఇక్కడైతే ఊసినా పోసినా మనకి ఇబ్బంది ఉండదు.
4: అందుకని ఇంట్లో ఉన్న అమ్మని తెచ్చి సెట్టు కిందెత్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారే?
5: అబ్బో జనం, దాని రోగం మనందరికీ అంటుకుంటే ఇంకా చండాలంగా అనుకుంటారు.
4: అసలు ఇక్కడ ఎట్ట ఉంటుంది ఎండొత్తే?
5: సెట్టు నీడుంటే ఎండెందుకు వస్తుంది?
4: మరి వానొత్తే?
5: వాన సంవత్సరానికి 3 నెలలు పడేది. ముందు అసలు ఈ సంవత్సరం బతకని.
4: మరి సలేతే ఎట్టగే?
5: సలేతే రగ్గులేదా? సోదంగా మాట్లాడుతున్నావు.
4: అయినా సరే నేను ఒప్పుకోను.
5: ఒప్పుకోవా?
4: ఒప్పుకోను.
5: ఒప్పుకోవా?
4: నువ్వు నన్ను కొట్టినా సరే ఒప్పుకోను. ఒప్పుకోను.
5: దేవుడా, ఈ ఒగుడుతనే అపరం చేయాలరా నాయన.
4: చూడవే, తల ఎట్ట మొప్పి కట్టిందో. ఏందే ఇది?
5: నా కోసం అడిగానా? నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా. అది నటిలో కూసుంటే కనీసం మూకుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది.
7: అదే సంగతి చూసావా అన్న, వదిన ఎంత మంచిదో.
4: అవునే, నువ్వు చాలా మంచిదనివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే, పద అమ్మని తెచ్చి ఈ సెట్ కింద వేద్దాం.
7: ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలిచ్చాడు. 1 కన్నీళ్లు, 2 కౌగిళ్ళు. వాటి ముందు ఎవడైనా బలాదురే.
8: దొంగ దొంగ, అరే సుబ్బదాసు, దొంగ సచ్చిపోయాడు, నన్ను ఎత్తుకుపోతున్నాడా? అరే వదలరా వదలరా, వదులు.
4: ఉండవే, ఏ అమ్మ, నేనే కొట్టకే సుబ్బదాసుని.
8: ఒరే నువ్వట్రా సుబ్బదాసు, సప్పుడు చేయకుండా మోసుకుపోతంటే నా నగల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను. అవును, నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా?
5: శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే సెత్తని బయటపడేస్తున్నాం.
8: ఏందిరా సుబ్బదాసు, నీ పెళ్ళం వాగుతుంది.
7: అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదులు వేశారు.
8: ఆళ్ళెవర్రా నన్ను ఈదులేయటాకి? కాళ్ళు ఇరగొడతాను ఎదవని. ఒరే దాసు, నన్ను లోపల పట్టుకెళ్ళు.
5: పట్టుకెళ్ళు. నిన్ను ఇంకెక్కడికైనా పట్టుకెళ్తే అది కాటికే.
4: అబ్బా నువ్వుండవే, అరవ మాకు. అసలే నీకు దెబ్బ తగిలింది. వసే అమ్మా, అసలేమైందంటే నీకు టీబీ రోగం వచ్చిందే, అందుకని నిన్ను ఇక్కడ పెట్టాం. తగ్గితే లోపలికి వద్దుగానే.
8: ఓ, అందుకా నన్ను దూరం ఉంచారు? అయితే ఓ పని చేద్దాం, నేను దగ్గరుంటేనేగా మీకు ఈ రోగం వచ్చేది. అందుకు నేనే దూరంగా ఉంటా, కానీ నేను లోపల ఉంటా, మీరు బయట ఉండండి.
4: అవును కదా, ఇది కూడా బాగునే ఉంది కాంతం.
5: నీ ముఖంలా ఉంది.
4: అయితే చండాలంగా ఉందన్నమాట.
5: రేపో మాపో సచ్చేదానివి, నువ్వుండి ఇక్కడ.
8: నేనెందుకు ఉండాలే బయట? ఇది నా ఇల్లు, నా రెక్కలు కట్టంతో కట్టా.
5: కట్టావులే పెద్ద ఇంద్రభవనం, పోతా పోతా కట్టుకుపోతావా ఏంది?
7: నువ్వు కట్టుకుపోతావా? నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన.
5: నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా.
7: నీకన్నా నా వదిన.
5: ఏంటి?
7: నీతో నా వదిన.
8: ఒరే సుబ్బదాసు, సుబ్బదాసు, ఒరే సుబ్బదాసు.
4: సుబ్బదాసు సుబ్బదాసు సుబ్బదాసు, ఏళ్ళలేక సత్తునానే. ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు, నా దగ్గర హెల్పరు. నీ పేరేంట్రా?
7: నాగార్జున.
4: నాగార్జున, చూడు ఎలాంటి పేరు పెట్టారో. నువ్వు ఉన్నావు సుబ్బదాసు గబ్బదాసు అని పేరు పెట్టావు.
8: తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికిమాలినోడికి పెట్టా, తప్పు కాదు? నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా.
7: నిజమేనమ్మా.
4: రే లే సామంతి, వెళ్దాం.
7: అట్టగే వత్తా.
4: సే, మేం బయలుదేరుతున్నాం, ఎదుర్రా.
7: అబ్బో ఏమొద్దో ఏమో.
8: ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను?
5: దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా,
8: మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా?
5: నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మోసల్దానా. ఈ రోజు నీకు ముద్ద కూడా పెట్టను. ఆకలితో మోడు.
8: ఈరోజు ఏముందిలేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు?
9: నేనమ్మా అబ్బులు, మీ కోడలి అక్క మొగుణ్ణి.
8: ఓ నువ్వా అబ్బులు? ఏం నాయనా ఈవేళ అప్పుడు వచ్చావు?
9: ఊరికే, ఊళ్ళోకి వచ్చాను మిమ్మల్ని చూసిపోదామని.
8: చూసావుగా, ఇక పో.
5: ఎవరు బావా? ఎంతసేపు అయింది వచ్చి?
9: ఇప్పుడే.
5: అక్క బావుందా?
9: మీ అక్కకు లోటు రానిస్తారా? పువ్వులు పువ్వుల్లో పెట్టి చూసుకోను.
8: ఏం నాయనా, ఈ మధ్య బట్టలు అమ్మడం మానేసి పూలు అమ్ముకుంటున్నావా?
5: నువ్వు నోరు మూసుకో, నీ గురించి నాకు తెలియదా బావా, అక్క అదృష్టవంతురాలు.
9: అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా, పెట్టు.
8: ఏమిట్రా అవి డాగులు పడ్డాయి తెచ్చావు?
9: డాగులా?
8: అదిగో కనబడ్డంలా, మొత్తం డాగులే. కొన్నావా ఇక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు.
9: డాగులంటేంటి? ఎక్కడ మా డాగులు?
8: ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయిరా.
5: రా బావా, నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది?
9: ఆ వ్యాపారానికి బ్రహ్మాండంగా ఉంది. కాంతం, ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నావు? ఇబ్బందిగా లేదా?
8: ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోని పెట్టమాకు.
9: అయ్యో అయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా.
8: అయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడివి నువ్వు ఎక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పోయి వ్యాపారం చూసుకోపో.
9: ఆ వ్యాపారం ఏముందిలేమ్మా, ఎప్పుడు ఉండేదే, మీకంటే ఎక్కువ ఏంటి?
8: అవునవునవును.
9: కాంతం ఒక్క నిమిషం, ఇదిగో చీర ఎలా ఉంది?
5: బావా చీర చాలా బాగుంది, ఇది చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా.
9: ఖరీదేముందిలే, తీసుకో.
5: ఎవరికి? నాకా?
9: నీకే, తీసుకో.
5: అయ్యో ఇంత ఖరీదు ఎందుకు బావా?
9: బలేదానివే, నీకంటే ఎక్కువ ఏంటి? అసలు మా ఆవిడకిద్దాం అనుకున్నా, నీకిచ్చా. ఎవరైతే ఏంటి ఇద్దరు, తీసుకో.
8: ఒరే అబ్బాయి అబ్బులు, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్త తిట్టారా అబ్బా, నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు.
9: ఏంటి నడిపించాలా? అబ్బా నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి, ఇక్కడే కూర్చుంటి ఎట్టా? ఆహా నే వెళ్తున్నా. కాంతం ఇల్లత్తా.
8: ఏమే పరాయి మగోడట సీరత్తే తీసుకోవటమేనా?
5: ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సొయానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ల మీద పడి ఏడుస్తున్నావు, అయినా అరటి పళ్ళు మింగావుగా, ఇప్పుడే మూసుకొని కూర్చో.
10: అబ్బాబ్బా
8: ఏమిటమ్మా?
10: నేను ఒకటి అడుగుతాను, చెబుతావా?
8: ఏమిటి అది?
10: మరి నువ్వెప్పుడు
8: చచ్చిపోతావు? ఏమిటి ఆ మాటలు?
10: చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు?
8: ఎందుకే?
10: నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది.
8: కనీసం నేను సచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి, నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు.
10: అబ్బా ఏం మాట్లాడుతున్నావే, అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి, ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ.
11: అమ్మా చిన్నమ్మా, ఇట్రా నీకు నగలు కావాలి. అట్టయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి, వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు.
5: అరే ఏం చెప్పావురా దీనికి?
11: నేనా? నేనేం చెప్పాను వదినా?
5: ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దు ఎప్పుడు.
11: పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిద లా కనిపిస్తున్నా వదినా నీకు.
5: అవునా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవేం చెప్పలా నువ్వు?
11: నేను చెప్పలేదే.
5: వాగబాక, నేను ఇక్కడి నుంచి అన్ని విన్నా, మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు?
11: నేను అనలేదని చెప్పలేదే, అన్నాను కానీ అలా అనలా. చిన్నమ్మా నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవేనమ్మా. ఇట్టగాదు నేను చెప్పింది.
5: నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లిని బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో, అది మీ వల్ల కాదు.
11: అదేంటో అది నా అంత మాట అన్నావు? తల్లిని బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా?
8: మంచి మాట చెప్పావురా నాగార్జున.
4: ఎరా నాగార్జున, అన్ని సరిగా సర్దావా?
11: సర్దానులే అన్నా.
4: ఊరెళ్ళాలంటే ఏమందిరా మీ ఆవిడ?
11: ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు, అతి ప్రేమగా నటిస్తారు పెళ్ళాలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి విధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పెళ్ళానికి ఉన్న తేడా.
8: అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే.
5: అబ్బో, ఈవిడ గారి అనుమతి కావాలి కాబోలు.
8: ఏ ఊర్రా, మరల ఎప్పుడొస్తావు?
4: పక్క ఊరేలేమ్మా, రేపు లేదు ఎల్లుండి వచ్చేస్తా. పదరా.
8: ఆగరా, నేను ఎదురొస్తాగా?
5: అమ్మో వద్దులేమ్మా, లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు.
8: నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా, అందుకే వాడిగా గతిపట్టింది పాపం.
5: ఎవరు ఎవరు బావా? నువ్వా? రా బావా రా, కూర్చో. ఏమైంది? ఏంటి బావా, ఏమైంది?
12: ఏమైంది ఏంటి కాంతం, బండేసుకుని ఆ చీరలమ్మా, చీరలు కాటన్ చీరలు, చిలుకు చీరలని కేకలు పెట్టుకుంటూ వెళ్తంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు.
5: అయ్యో,
12: పక్కనున్న కాలువలో పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా,
8: ఆహా, ట్రాక్టరోడు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడా నాయన?
12: లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు.
8: ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా

0: ఎందుకు దింపాడో?
1: నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళుకుచ్చుకుపోయింది, కాస్త తీవా.
0: అలాగే బావా,
1: చొక్కా ఇప్పుతానుండు.
0: అలాగే అలాగే, ఇలా కూర్చో. ఏది ఏది, ఎక్కడా ఏం కనపట్టలేదు. ఏం లేదు బావా.
1: లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గాని తెలీదు.
0: ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా.
1: ఓహో,
0: ఏం లేదు బావా.
1: ఏం లేదు. అమ్మో అమ్మో, అయ్యో బుజం పట్టేసింది నాయనో, ప్రాణం పోతుంది అమ్మో.
0: అయ్యో, చిన్నగా చిన్నగా బావా, ఒకసారి లేచి చిన్నగా వెళ్ళి ఆ బురదంతా కడుక్కొని రా.
1: అమ్మో లెగలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా
0: చిన్నగా.
1: అమ్మా
0: బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా.
1: సరే సరే పర్వాలేదు. ఇదిగో కంగారేం లేదు. అవును పాపే, ఇది
0: తినేసి పడుకుంది బావా.
1: మంచిది. అబ్బులు, ఇంతకు మించిన అవకాశం రాదురా బాబు. వెళ్ళు, వెళ్ళి సాహసం చేయరా. అబ్బా, నువ్వంటే దానికి మోజేరా. ఒకవేళ లేకపోయినా అక్క కాపురం కోసం ఎవరికి చెప్పుకోదు. అవును, అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా, అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా. అబ్బాయి ఏం జాతకవరా నీది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా.
0: ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా.
1: సుబ్బదాసు ఎక్కడా ఎక్కడా?
0: అదిగో అక్కడే.
1: ఎక్కడా, ఇక్కడ ఎవరు లేరే.
0: అరే చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు చూడు సరిగ్గా.
1: అరే అక్కడెవరు లేరంటే,
0: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా. ఎందుకు మా బావని కొడుతున్నావు?
1: అంటో ఈ ముసలి దానికి పిచ్చెక్కింది.
0: అయ్యో,
1: మా సొమ్ము తింటానికి వచ్చావా అంటూ చితకు కొడుతుంది. అమ్మో నైనో నైనో, నేను వెళుతున్నా. వసే ముసలిదానా, నీ కొంపలో నుంచి సత్యాంత వరకు కొంపలు అడిగి పెట్టావు.
0: నేను సచ్చిన దెయ్యాన్న ఇంటి కాపలా ఉండా. ఏ ముసల్దానా, పిచ్చెక్కింది ఏమన్నా నీకు?
2: ఏంటే అత్తను పట్టుకుని ముసల్దానా ముసల్దానా అంటావా? ఎంత పొగరే నీకు, అత్త గారు అని పిలు.
0: అత్తగారు
2: వాడు ఇంకొకసారి ఇటువైపు వచ్చాడు, నరికి పోగులు పెడతాం. నడులాముకి గడి పెడుకో.
3: అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి అదే నా పెళ్ళం విరహ వేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మొగుడు అంటే నేను ఆలస్యం చేయకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు.
4: ఏమిటే అట్టగుద్దంటే? కరాటే కుంగ్ఫూలు గానీ ఏమైనా నేర్చుకున్నాయి 2 రోజుల్లో? ఆగవే.
0: కాదు, ఈ కాపరం నేను చేయలేదు నాయనో, నా వల్ల కాదు. నీలాంటి పొగడ్ని నేను భరించలేను.
4: అదేంటే నన్ను చిత్తకొట్టి నువ్వు ఏడుస్తావేంటే? నీ పతి భక్తి పాడుగాను. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావే? దగ్గరికి రానా మళ్ళీ కొడతావా? తలకి తప్పేంటే?
0: నన్నేమి అడగొద్దు, నీ బిడ్డని నీకు అప్పు చదువుదామని ఆగా. అది లోపల నిద్రపోతుంది, నేను వెళ్ళిపోతున్నా.
4: వెళ్తున్నా ఎక్కడికే?
0: చావడానికి.
4: చావడమా? చావడం ఏంటి, ఎందుకు?
0: బతకని వట్లేదు కనుక.
4: ఏ కాస్త అర్థం ఏడు చెప్పవే, నీ అంత తెలివితేటల్లోకి లేవే.
0: చెప్పిన ఉపయోగమేముంది, నువ్వెలాగూ వినవు నా మాట. నేను చచ్చాక ఎట్టాకు నీకే తెలుస్తుంది. నన్ను పోనీ.
4: చచ్చిపోవటమేందే నువ్వంటే నాకు ప్రాణమే, చెప్పవే ఏం చేయమంటావే, అసలు ఏం జరిగిందో చెప్పవే.
5: నిన్న మీ అమ్మ నన్ను చంపబోయిందయ్యా, చంపబోయింది. నన్నే కాదు నా బిడ్డను కూడా చంపుతంట.
4: ఏందే ఏంది నువ్వు అనేది?
5: అవునయ్యా అవునయ్యా, నా మీద తొట్టు ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చిత కొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా, లేకపోతే చచ్చిపోయేది అన్నయ్యా. 2 రోజులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకా. నన్ను చంపినా పర్వాలేదు, నా పసిబిడ్డను ఏం చేస్తుందోనే భయం
4: అయ్యా. ఎందుకే ఏమైంది?
5: దానికి జబ్బు ముదిరి పిచ్చకిందయ్యా, పిచ్చకింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇతన్ని చితక బాధేసిందయ్యా, చితక బాధేసింది. నేను నీకెదురైతే దరిద్రం అంట, ఎన్నో మాటలందయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా పెళ్ళి.
4: అట్ట ఎందుకు చేస్తదే? కూడు తింటానంటే ఎందుకు కొడతదే నా అమ్మ? అది దాన ధర్మాలు చేసే కదే, ఆస్తులంతా పోగొట్టుకుంది. రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఎక్కడికి? ఆగు, ఎక్కడికి?
5: అడ్డులేమని చెప్పారా?
4: ఎక్కడికో చెప్పు.
5: సావడానికి పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తూ బతకలేను. నే పోతున్నా, నీ బిడ్డను సాగుతావో చంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో.
4: ఒక బిడ్డ సావటం ఏంది?
5: నేను సత్తే అది కూడా సత్తది కదా.
4: కథ అర్థం ఏడు చెప్పు.
5: నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా?
4: ఏంటి, కడుపులో బిడ్డ ఉందా? అంటే అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదు ఏంది?
5: మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చట పడ్డా, కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాను అనుకోలేదయ్యా. సర్లే అటులే, నువ్వు అటులే.
4: నా మాట వినకాంతం
5: నాకు కోపం తెప్పించకు. లే, నువ్వు అడ్డలే.
4: నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను ఎళ్ళనివ్వనే, ఎళ్ళనివ్వను.
5: నన్ను ఆపడానికి నువ్వెవడరా? లే,
4: నువ్వు వెళ్ళవే, కానీ నా బిడ్డను నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను.
5: సరే, లోపలికి వెళ్ళి కత్తి పెడతస్తా.
4: కత్తిపేట? అమ్మని అమ్మ, సాడిస్తు దానివే, నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవే.
0: నేను చెప్పినట్టు చేస్తావా?
4: చేస్తా.
0: నీ బిడ్డ మీద ఒట్టే.
4: అబ్బబ్బా, అది చేస్తా. ఏంటో చెప్పు.
0: మీ అమ్మని చంపే.
4: అమ్మని అమ్మని చంపటమా? ఒట్టు తీసి కట్టు మీద పెట్టేశా.
0: అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు.
4: హుసే, పాపవే అమ్మే.
0: అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చెక్కి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా, చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కున గొంతు పిసికి పారేస్తున్నారు.
4: అమ్మో పాపవే అమ్మే, నేను చంపలేనే.
0: పోనీ, నేను చంపుతా, నువ్వు నోరు మూసుకొని కూర్చో.
4: హుసే హుసే హుసే, నీ కాళ్ళు పట్టుకుంటానే, మా అమ్మని చంపమాకవే, చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా.
0: ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వస్తాది.
4: రాదు, రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తా, రాలేనంత దూరంలో వదిలేస్తానే.
0: సరే, ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడమాకు, మంచిగా ఉండు.
6: శోభదాసు, ఎప్పుడు వచ్చావురా పెచ్చ సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళం పెట్టిందా ఇంకా లేదా?
7: అమ్మా, అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపు పొద్దున్నే బయలుదేరదామే.
6: ఏమిటి, అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు, బస్సు లేదు, నిన్ను మోసుకెళ్లాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు, ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను?
7: బండి కడతా, ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా, నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా.
6: అలాగే నాయనా.

0: ఈకలి మెల్లగా వచ్చి ఇందులో కూర్చో.
1: ఏమిట్రా అంత తొందర, కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మనవరాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా?
0: అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో.
1: నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటది, పిలవరా అయ్యా.
0: చెబితే నీకు అర్థం కాదా? లే బయలుదేరు.
2: అబ్బా మంచి శకునం.
3: ఏందన్నా ఎక్కడికి?
0: అది అంకాళమ్మ గుడికి. అదే మొక్కు తీర్చుకుందానికి. అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఈరోజు అసలు పని లేదనుకున్నాంగా.
3: కోటిగాళ్ళాడు కోటిగాడు, నువ్వేవో బండి చక్రాలు కొనుక్కెళ్తున్నావు అని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా.
0: అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలీ ఎక్కడిస్తాను. సర్లే గాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా.
3: 2 రోజుల్లో వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా?
0: అంటే ఎందుకు రాము, ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్ని, వెళ్ళు.
3: అమ్మా నువ్వు దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నావా?
1: అవునరా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు.
3: ఇదంతా నీ కోడలు ప్లాన్లే అమ్మా. అమ్మా మా అమ్మ చెప్పేది, నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట, మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్నా రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా, ఇకపై ఆ అవకాశం ఉంటుందో లేదో. అమ్మా వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా.
1: సరే అయితే వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడుదువు గాని, సరేనా?
3: వద్దమ్మా వద్దు, నీకు బిడ్డగా పుట్టాననుకో నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా. అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో, నేను దగా పడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా.
2: అబ్బో ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా, ఇక మీరు బయలుదేరండి.
0: సరే సరే వెళ్దాం. పదవే
1: పదనాయనా.
3: వదిన కాత లోపల చెక్కలుంటాయి, బయటపడాయి.
2: అలాగే ఎందుకు?
3: ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా.
2: బండా? ఇంకో బండి ఎందుకు?
3: రేపు మీరు కూడా ముసలాలు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని.
2: నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆని ముచ్చాలు.
3: అవును నీ బిడ్డలు ఆని ముచ్చాలే. సరే ఆమె బిడ్డ పనికి మాలినోడు కదా అందుకని.
2: ఏంట్రా వాగుతున్నావు, చెప్పు తీసి కొడతా.
3: కొట్టవే కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవించానే, ఆమెకే ద్రోహం చేశాక చెయ్యి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కలు సింపురిత్తరే. చెయ్యి నీ బతుకు చేడ. అసలు కోడలందరికీ ఎందుకు అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకొకరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చనిపోతున్నారు. మారండి, ఇక్కడైనా మారండి.
0: అబ్బబ్బా నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం.
1: చివరిసారి ఏమిట్రా, మళ్ళీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం, నాకైతే ఇక్కడే ఉండాలనుంది.
0: అయితే ఇక్కడే ఉండిపోతావా?
1: బ్రహ్మాండంగా ఉంటా, కానీ నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే ఆకలి మండుతోంది, ఆ అన్నం మోటిప్పు.
0: సరే సరే ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది
4: తమ్ముడు, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
0: అబ్బో నీళ్ళ మాకు చాలు.
1: ఇదిగో ఒరే అబ్బాయి అన్నం తింటావా?
4: అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా చాలు.
1: అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం, తిను. ఆకలి మీద ఉండి ఒట్టి నీళ్లు తాగకూడదు, ఏమైనా తిని తాగాలి. తిను ఇందా తిను.
4: అలాగేనమ్మా. కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట.
0: అదే మా అమ్మ శైల, మా ఆవిడ చేసింది.
5: చేసిన చేతికన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా?
0: అవును. మీరు గుడికెళ్ళి వస్తున్నారా?
5: కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు.
0: దొంగలే?
5: నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట.
0: బాబోయ్ దొంగలే, నాకు భయం.
5: కంగారు పడకు తమ్ముడు, వాళ్ళప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది?
0: చీపురుపాళెం.
5: చీపురుపాళెవా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడున్నారు?
0: వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనేవాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే?
1: వెంకటరత్నమా? ఉంది కదా.
0: ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరు ఉన్నారే?
1: వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయ్.
0: అవును నువ్వే కదా, మర్చిపోయానే. ఏమండోయ్, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్టా చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా?
5: అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ?
1: అవునరా అబ్బి, ఎవర్రా నువ్వు?
5: అమ్మా నేనమ్మా, నేను నాయుణ్ణి, ఎద్దుల నాయుణ్ణమ్మా, గుర్తుపట్టలేదా?
1: ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పందాలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి.
5: అమ్మా మీ దయవల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా.
0: భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ?
5: అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టుకు ఉరి వేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డ. బలవంతాన నన్ను ఆపి రెండు దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి.
1: గుర్తొచ్చిందిరా, ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిళ్ళు దాక్కున్నావు.
6: ఒరేయ్, ఆ ఎద్దుల నాయుడు గారు ఇక్కడ ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి, వెతకండి.
2: రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి?
6: ఒక దొంగ వెదవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం.
2: ఇటు ఎవరు రాలేదు, వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
6: అలాగేనమ్మా, క్షమించండి. రేయ్ పదండి రా, అటు పోదాం.
1: రేయ్, వాళ్ళు వెళ్ళిపోయారు కాని బయటకు రా.
4: అమ్మో
1: నిన్నే, భయపడకు. ఇలారా, ఏంటి మొహం దాచుకుంటావే? ఏది ఇటు తిరుగు. ఒరే ఎద్దుల నాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు నీ కోసం వెతుకుతున్నారు?
4: ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా.
1: ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి? ఏం జరిగిందిరా?
4: అమ్మగారు అంతా అయిపోయిందమ్మా. ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంప గూడు అన్నీ లాక్కున్నారు, అయినా అప్పులు తీరక నన్ను చావగొట్టడానికి ఎతుకుతుంటారమ్మా నా యాళ్ళు.
1: ఎరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్ళావు.
4: అవునమ్మా, అయ్యగారు నాకే వద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు. ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పందాలు బండలాగుళ్ళు పందాలకు అలవాటు పడ్డా.

0: ఇంటికొచ్చిందా?
1: లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు. ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి. బిచ్చగాడి స్థానంలో ఉన్నానమ్మా.
0: నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడు బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడు అవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్ళిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు.
1: అమ్మా అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా, అదే ఒక పరాయి వాడి కోసం. అమ్మా,
2: ప్రాణానికి మనవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా. అందరి జీవం విలువైనదే. నా భర్త వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపైనుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదైనా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు. బయలుదేరు బయలుదేరు.
1: అలాగేనమ్మా. అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా.
3: ఇవిడు ఇంతేనండి, ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకుని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది. అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా.
1: బాబు లేదు బాబు, ఆమె చేసిన పుణ్యం వృధా పోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బులు వచ్చిన
4: అయ్యో బాబాయ్, బంగారు నగలు టగటగ, వజ్రాలు మెలమెల మెరిసిపోతున్నాయి. బంగారం
1: నగలు వజ్రాలు మీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా అమ్మా, తీసుకోండి అమ్మా,
4: అమ్మా నిన్నే తీసుకోమ్మా, తీసుకో.
0: ఏమిట్రా ఇవి?
4: ఏమిటంటావేంటి? నీ చత్వరం తగలయ్యా, ధగధగలు మెలమెలలు భలే భలే బంగారమే, తీసుకో తీసుకోమా.
0: నువ్వు ఆగరా దాసు. ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందాం అనుకుంటున్నావా?
1: అమ్మా అమ్మా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా, ఆ రుణం ఏమిస్తే మాత్రం తీరుతుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను. మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా, కానీ పరువు పోయిన ఆ ఊరిలోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా.
4: అమ్మా అమ్మా, ఆ నగలు తీసుకోమ్మా, తీసుకో.
0: నువ్వు ఆగరా దాసు. నాయుడు, సహాయానికి ప్రతిఫలం ఆశించి నేను ఎప్పుడూ చేయలే. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యటం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు, నాకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు. నాయుడు, నువ్వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా?
1: చెప్పండి అమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా.
0: నువ్విప్పుడు బాగా సంపాదించావు, నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చేయి. ఆ నగలు నాకు ఇద్దామనుకున్నావు కదా, కానీ మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చు, అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తండ్రి పైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, అవమానంతో ఊర్లోకి వెళ్ళలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు.
1: చేస్తానమ్మా, చేస్తాను, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండి అమ్మా. అమ్మా ఇవి తీసుకోండి.
4: తీసుకోమ్మా, తీసుకో.
0: నువ్వు ఆగరా దాసు. నాయుడు, ఇంకో మాట చెప్తా, సహాయం చేసిన వారి నుంచి పొరపాటును కూడా ప్రతిఫలం ఆశించకు, అజమాయిషీ చెయ్యకు.
1: నిజమేనమ్మా, మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండి అమ్మా.
0: నాయుడు, మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకి అవి రెండూ ఉన్నాయి, అంతకుమించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు.
3: సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను? నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరిగావు, చెడు సావాసాలు చేసావు, పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను, గుర్తుందా నీకు?

0: నాకు చదువు ఎక్కట్లేదురా, నాకు చదువు వద్దు అని చక్కగా గోడ్లు కాసుకుంటానంటే మా అమ్మ ఎంత లేదు.
1: కానీ నువ్వు గోళీలు భలే ఆడుతున్నావు రోయ్, నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు.
0: అవును మరి, కష్టపడి నేర్చుకున్నా.
1: సర్లే సర్లే, ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా?
0: పుచ్చకాయ? అబ్బా కొద్దిగా పెట్టరా నాకు.
1: రాయ్ కొద్దిగేంటో, ఇదిగో ఈ కాయ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పబాక, నాదే నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా?
0: సర్లేరా, నువ్వు కూడా కూర్చుతుందో.
1: ఇదో నువ్వు మందు బాగా తిను, నాకేరే పని ఉందిలే. ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తి నేసుకుని తిను. నేను ఎడుతున్నా.
0: సర్లే నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను ఉంటాను ఇక్కడ.
2: ఏరా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?
0: గుడ్డుకూర పళ్ళు తోముతున్నా. నీకెందుకు, పని మీద ఉండి వచ్చి కోలుకుతావు.
2: ఏంట్రా నువ్వు చేసేది దొంగ? పుచ్చకాయలు దొంగతనం చేస్తారా?
3: చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు?
2: ఏంటి వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు.
3: ఏమయ్యో కాస్త మర్యాదగా మాట్లాడు, వాడు నా బిడ్డ.
2: ఓహో అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా?
3: హద్దు మీరి మాట్లాడకు. నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు.
2: ఏం చేశాడా? ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు, నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు.
3: బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు? నన్ను కొట్టు.
2: ఆ ఆడదాన్ని నేను కొట్టలేనని ధైర్యంతో అంటున్నావు నువ్వు?
3: నీకు ఆ ఇబ్బంది అక్కర్లేదు.
2: ఆగమ్మా ఆగు. ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి?
3: ఆ పుచ్చకాయల ఖరీదెంత?
2: ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్వు ఇస్తావా?
3: తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో.
2: అదేంటమ్మా, మరి డబ్బులు ఉన్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే?
3: నీ పగ కూడా తీరాలి కదా.
4: అమ్మా మీరేంటమ్మా ఇక్కడ?
2: ఏంటి నాన్న, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది, పట్టుకొని 4 పీకి డబ్బులు కట్టించా.
4: కొట్టావా? ఎవరిని కొట్టావు?
2: అదిగో వాడే దొంగ వెధవా, వాడి ముఖం చూడు. ఈవిడ గారి పుత్రరత్నం, 4 పీక, ఇంకెప్పుడు మన కొట్టుకువైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను తాను కొట్టుకుంది.
4: అయ్యో అయ్యో తప్పు అయిపోయిందమ్మా, తప్పు అయిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి.
2: ఏంది నాన్న ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు?
4: రే రే నీకెరా చెప్పేది, క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పేకతో చంపేస్తాను.
2: అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను.
3: సిద్ధయ్య ఏంటిది కన్నబిడ్డని అలా తంతున్నావు?
4: ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా.
3: నోర్మై, ముందు వాణ్ణి పైకి లేపు. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకు అర్థమైతే చాలు.
4: అమ్మా అమ్మా అంత మాట అనకండమ్మా, ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా, వాడు వేరే ఊళ్ళో పెరిగాడు, కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి.
3: సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వేళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి.
2: నాన్న నాన్న ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది?
4: ఈ ఊరికి దేవతరా ఆమె, కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా, పద ఉంచేద్దాం.
3: సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకట పడుతుంది, పో.
5: అలాగేనమ్మా వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా ఇంక సెలవు. తమ్ముడు ఏమీ కంగారు పడుకు, నీకు నేనున్నా, ఊళ్ళో కలుద్దాం. మీరు త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి.
6: నీకు నేనున్నా గన్నయ్యగాడు. ఆ పిచ్చిది వద్దంటే మాత్రం ఆ నగలేదో నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా?
3: వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు, అందుకే ఇవ్వకుండా వెళ్ళి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని.
6: నేనా? నేను కక్కుర్త? నిన్ను అంకాళ మొగుడికి తీసుకువెళ్ళటం తప్పులేదే. అసలు నిన్ను తింటానికి ముద్దసాలు అన్నావుగా.

0: పద పద, ఇక తిందువు గాని పద, ఈ అన్నం అంతా దిశ పారేస్తాను.
1: రే పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేశావు, మరి ఇప్పుడు నువ్వేం తింటావురా?
0: అవును కదూ, నేనేం తింటా? నీ అమ్మ నీ మీద కోపంతో ఇసిరి పారేసానే, సాయంత్రం ఏం తినాలే?
2: ఏయ్, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా?
0: దారిన 100 మంది పోతారు, అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే.
2: పొడుతా.
0: అమ్మో కత్తి
2: తీరా, డబ్బులు ఎంత ఉన్నాయో తీ.
0: డబ్బులా? డబ్బులు మా అమ్మ సచ్చినంత తొట్టు, నా దగ్గర డబ్బులు లేవు.
2: అయితే నగలు తీ, లేకపోతే పొడుతా.
0: అమ్మో నగలా? మొగండి, నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుక్కోవాలి గాని. వెళ్ళు.
2: ఏయ్ ముసల్దానా, మర్యాదగా నగలు తీ, లేదంటే పొడుతా.
1: తీస్తానరా నాయన, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు తీయను?
2: మేలా? నేనేం చేశాను?
1: ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు.
2: ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా?
1: మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనం అయిపోయింది. నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకు వచ్చిందిరా బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నావు.
2: అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా?
1: అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా, తీసుకోరా అబ్బి, తీసుకో.
2: నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా?
1: ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే.
2: చి, నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు.
0: ఎవడు ఆ ఎద్దు నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పోపో, వెళ్ళి పట్టుకో నా ఆల్ని.
2: నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయావురా.
1: ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్ధం చెబుతున్నావు? వాడు వెళ్ళి తిట్టువైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్ధం చెప్పావా? సర్లే సర్లే, నువ్వు వీడెళ్ళు.
2: ఏరా, నాకు అబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడు వెళ్ళింది?
0: ఏంది అబద్ధం చెప్పింది, నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు.
1: రే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడం ఏంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద, పోదాం, చీకట పడిపోతుంది.
0: ఆగు, పొట్టు ఉబ్బిపోతుంది, పోసుకొత్త. అమ్మో పాపం కత్తిదే,
1: ఏమిట్రా ఏమిట్రా, ఏమైందిరా, ఏమైంది?
0: పాపం కత్తిదే దాసు బాబు, అయ్యో పోదంతుడు పళ్ళతో పీకేసింది.
1: అయ్యో అయ్యో,
0: కళ్ళు బాబు చూడవే
1: దాసు,
0: రంగుతుంది.
1: అక్కడ నువ్వు వేడవకరా, కంగారు పడబాకు. ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపి పట్టినా, కొంచెం కొంచెం ముడి గట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదు నాన్న, కొంచెం ఓపి పట్టు.
0: అమ్మో ఇంకా ఉండే ఉంటుంది, అమ్మో నేను చచ్చిపోతానేమో.
1: నువ్వు ఏడవకరా దాసు, చూడు మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది, చూడు విషం మొత్తం తీసేసా. నీకు ఏం కాదు నాన్న.
0: మామూలు రంగుకి వచ్చిందా అమ్మా? ఏం కాదా, నాకేమన్నా అయితే నా బిడ్డకి తీయమయ్యేది అమ్మా. నీ రుణం తీర్చుకోలేనే తీర్చుకోలేను.
1: పిలిచి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా, నిన్ను కాపాడుకోలేని నా బ్రతికెందుకురా?
0: అమ్మా నువ్వెంత మంచిదానివి, ఇంత మంచిదానివి, మరి ఎందుకైనా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు?
1: ఎవడ్రా ఎవడ్రా పిచ్చి మాట అంది. నీ తర్వాత నాకు అది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది.
0: నిజమేనే, కానీ నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట, దాని బావును కూడా తల్లి పంపించావంట, మరి దాని పరువేం కావాలి?
1: రే దాసు, నీ పెళ్ళం చాలా మంచిది, నువ్వంటే దానికి ప్రాణం. కానీ అది ఉత్త అమాయకురాలరా, దాని బావున్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్ను నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు. అందుకే వాడిని సితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావలతోనూ మరుదులతోనూ అట్ట ముచ్చట్లు పెట్టుకుంటే లోకం నానా రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. ఏ, నేను దాన్ని కొట్టకూడదా? నేను కొట్టట్లే, నాకు నా కొడుకు ఎంతో నా కోడలు అంతే. అందుకే కొట్టారా దాసు?
0: అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతానన్నావంట?
1: అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్ట అనుమానిస్తారా బిడ్డలు? మా ప్రేమ, మా చేతి గోరుముద్దలు మీకు ఎప్పుడు గుర్తురావట్రా?
0: అమ్మా,
1: సరే, మేమే తప్పు చేస్తుంటాం, కానీ ముసలి వాళ్ళు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెబుతావు. కానీ తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డ ఏమైనా సామాన్ బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు. కానీ పటుత్వం లేని ఈ ముసలి చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాద్ధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం, మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు, కానీ ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్ళిపోవలసిందే. అంతెందుకు? 100 కోట్లిస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోనీ, నీ పెళ్ళాన్ని చంపుద్దా దాని కూతుర్ని? అట్టాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి, కోల్పోయాక కూర్చుని ఏడిస్తే లాభం ఉండదు. దాసు, నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి.
0: ఏమ్మా? ఏంటమ్మా? ఏంటే అమ్మా, ఏమైందే? ఏంటమ్మా?
1: నీ ఒంట్లో విషయం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్ళిపోద్దు నాయన.
0: అవునా? అయ్యో, ఇప్పుడేం చేయాలి?
1: ఇప్పుడు ఏమీ చేసేది లేదు, ఇక మీ అమ్మకి సెలవిప్పించు.
0: అమ్మా, అమ్మా, తెలిసి తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే?
1: ఒరి పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలు వద్దు అని అందరూ అన్నారు. మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నాను రా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా, అందుకే ఇప్పుడు నీకోసం చస్తున్నా. ఒరే నాయన, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలికి ఇవ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందిరా నాయన.
0: వద్దే, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు తోడు లేకుండా నేను అడవి కూడా దాటలేదే.
1: నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది.
0: అమ్మా,
1: ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయన, నేను సచ్చిన నా శవాన్ని మాత్రం ఆ అంకాలమ్మ గుడి దూరం నుంచే నువ్వు చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు.
0: అయ్యో, అయ్యో అమ్మా, నా చేతులరా, నిన్ను దూరం చేసుకొని లేనా అనాథనయ్యాలి. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా, అమ్మా.
3: మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చేయడానికి? మరి నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, మీరు అందరూ వినే ఉంటారు, తెలిసినదే అయినా అడుగుతున్నాను. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866248881 ఈ నెంబర్కి. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఈలోగా మీకోసం ఒక పాట, ఘంటసాల పి సుశీల పాడింది పాట తోడు నీడ చిత్రానికి.

పాట విన్నారు కదా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని యువలయ కార్యక్రమంలో మీకోసం నేను మొదటి ప్రశ్న అడిగాను. అయితే ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుందని అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు కరెక్ట్గా రాశారు అంటే, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఆ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. ఇక వీరు ఎవరంటే, లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్, వీరు కూడా కరెక్ట్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటని అడిగాను, మరి వారు ఆరు తడి పంటలు అని మాత్రమే రాశారు. ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే ట్రై చేయండి. తర్వాత మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి రాసి పంపించారు మనకి, వీరు ఒంగోలు నుంచి. వీరు రాశారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాశారు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, అంటే ఏవి నేను అడగలేదు, అంటే ఏమిటని అడిగాను. ఓకేనా, క్యాచ్ మై పాయింట్. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాశారు. ఓకే, దానికి ఒక అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు. మీరు రాశారు కానీ మరైతే ఇక్కడ అర్థం కావట్లేదు మీరు రాసిన ఆన్సర్ నాకు, విజయ్ కైలాష్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి రాధాప్రకాష్ కమ్మన్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది మీరు రాయటం. ఇక నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఓకే, రైట్, ఫస్ట్ కొంచెం ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్గా రాశారు కానీ నెక్స్ట్ మాత్రం చాలా కరెక్ట్గా రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు మనకి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి వీరు ఎవరంటే రవి బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. ఆరు తడి పంటలు అంటున్నారు, నేను ఆరుగాలం పంటలు అని అడిగాను ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి. ఓకేనా, ఇక తర్వాత చూద్దాం, పంపించారు కడప నుంచి వినయ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఓకే, కాకపోతే ఆన్సర్ అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి రాశారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంత్రి శ్రీనివాస్ పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇంకెవరు పంపించారంటే రాధాకమ్మ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్, చాలా బాగుంది మీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే చిన్న కేశరావు అత్తిల్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి రాసి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఆరుగాలం పంటలు అని అడిగాను, ఆరు తడి పంటలు కాదు. ఓకేనా, తర్వాత మనకి రాశారు నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హ్యామ్లత ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు మనకి,
కాకపోతే కొంచెం తేడా ఉంది ఆరు తడి పంటలకి ఆరు గాలం పంటలకి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు మీకు, శుభ సాయంత్రం అండి. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత మీరు ఎవరంటే నిజాం అమ్మాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఈదునూరి లక్ష్మయ్య గొల్నేపల్లి మండలం వలిగొండ నుంచి రాసి పంపించారు మనకి. ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజని కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. తర్వాత దైదాభిక్షం వెంకటి వీరు పంపించారు మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. పాట బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇంకెవరంటే మనకి పంపించారు భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకి పంపించారు. ఓకే, రాశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే కొంచెం ఆన్సర్ వేరే ఉన్నది, పంపించండి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, షాలిం రాణి మట్టపురం నుంచి రాసి పంపించారు. ఓకే, కొంచెం డిఫరెంట్గానే రాశారు మీరు. ఆరు గాలం పంట అంటే ఏమిటి? ఓకేనా, రైట్. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరెవరంటే పాలెంపోలయ్య అలాగంటే నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వరు లక్ష్మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు. ఇక టైప్ చేస్తున్నారు, హాయ్ అన్నారు. ఓకేనండి, మీకు కూడా హాయ్. త్వరగా టైప్ చేయండి, నెక్స్ట్ మెసేజ్లకు వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత పంపించారు మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాశారు, రాశారు కాకపోతే సగమే రాశారు, కాకపోతే అది కూడా కొంచెం రాంగ్ ఆన్సరే మీరు రాసింది. తర్వాత చూద్దాం, నాగలగుట్ట తండా నుంచి రాసి పంపించారు వీరు, శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి హరినాయక్ పార్వతీబాయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా రాశారు. ఓకేనండి, వెరీ గుడ్, చాలా బాగా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు మీకు కూడా, శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు.

థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రాతుల్లా వీరు కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, మిడతల రామ్మూర్తి ఒరవకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు అమ్మన మంచి అనిల్ కుమార్ కరవది ప్రకాశం జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుజాత తర్లపాడు మార్కాపురం, తుర్లపాడు అనుకుంటా, తర్లపాడ ఏదో కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉందేమో అనుకుంటున్నా. ఓకేనండి, మార్కాపురం నుంచి రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి సుగుడమ్మ ఇనమడుగు నుంచి రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు. ఓకే ఆన్సర్ రాశారు, కానీ రైట్ ఆన్సర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది మరి నాకు దాంట్లో. తర్వాత నమస్తే అంటున్నారు, నమస్తే అండి. మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎవరు పంపించారంటే హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయ్య రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి రాసి పంపించారు, ఓకే. కాకపోతే ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, ఓకే అది ప్రశ్న. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బేన అక్కడి నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు రాసి పంపించారంటే విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి మళ్ళీ రాసి పంపించారు, ఓకే అండి వెరీ గుడ్ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి మళ్ళీ మనకి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బుచ్చిరెడ్డి పాలెం నుంచి మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ ఎస్పిఆర్ఎస్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. తర్వాత చూద్దాం, కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, రాశారు. కాకపోతే నేను నేలల గురించి అయితే ఏం అడగలేదు, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని అడిగా, ఓకేనా. ఇక తర్వాత మనకి పంపించారు వీరు శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు, రెండు ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. తర్వాత బత్తిన్ రవికుమార్ మళ్ళీ పంపించారు శ్రీకాకుళం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, విమ్సి రెడ్డి అనంతపురం నుంచి కొంచెం ఆన్సర్కి తక్కువగా ఉన్నది మీ ఆన్సరు, ఓకే. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు, ఓకే వీరు ఓకే కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, ఫస్ట్ కూడా రాశారు. కాకపోతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక తర్వాత మనం చూద్దాం, ఇంకెవరు పంపించారంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. భాస్కరన్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు ఇప్పుడు, ఓకే అండి వెరీ గుడ్. ఇక తర్వాత మనకి కడప నుంచి శైలజ సుబ్రహ్మణ్యం రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయ శేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఓకే కాకపోతే ఆన్సర్ ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్ అండి. తెలిస్తే రాసి పంపించండి. సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మల్లికార్జున అభిరామ్ వీరు కేశనగర్ ధర్మవరం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు పంపించారంటే వెంకటయ్య నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సౌదామణి వసుంధర
తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే హాయ్ నమస్తే అన్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణబాయి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే మనకి చూద్దాం, వై మహతి ఫ్రమ్ వెంకటాపురం, వీరు రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి ఇంకా పంపిస్తున్నారు వీరు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య రాసి పంపించారు కదా ఇందాకే, మీరు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా తర్లపాడు. ఓకేనండి, హరిబాబు పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలు నుంచి రాసి పంపించారు. అయితే ఏ పంట అనైతే నేను ప్రశ్నలో అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, దానికి ఒక అర్థం ఉన్నది. మీరు అయితే ఇందాక ఒక ఆన్సర్ రాశారు, ఇప్పుడు ఒక ఆన్సర్ రాశారు. అయితే అంటే ఏమిటి అని అడిగాను, కానీ ఏ పంట వేస్తారు అనేది నేను అడగలేదు. క్యాచ్ మై పాయింట్. తర్వాత చూద్దాం, మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఓకే వెరీ గుడ్. ఆరుగాలం పంటలు అంటే ఏవి అని అడగల, అంటే ఏమిటి అని అడిగాను. ఓకేనా. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి, వెరీ గుడ్ అండి, బాగా రాసి పంపించారు ఆన్సర్ని. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు. ఓకే, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ అది. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా దస్తగిరి అంతేనండి, చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఇంకా తర్వాత ఐ తేజ ఇనుమడుగు నుంచి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే పూజారి ధనుంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రాశారు, మేడం నాకు తెలియదు మేడం అంటున్నారు. ఓకే వెరీ గుడ్, నేను చెప్తాలేండి ఆన్సర్. తర్వాత చూద్దాం, రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు, చూద్దాం. తర్వాత అనుకుంటా అని అడుగుతున్నారు, వెంకీ తణుకు నుంచి దాళ్వా సార్వా అని అనుకుంటా. అందరికీ హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అంటే, పంట విత్తనం వేసినప్పటి నుండి చేతికి పంట వచ్చే వరకు సుమారు 6 నెలలు లేదా 6 ఋతువులు అనమాట. ఓకేనండి, వెరీ గుడ్, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా చాలా బాగా రాసి పంపించారు, మీకు చాలా అవగాహన ఉన్నది వ్యవసాయం మీద. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, ఓకేనా? ఈజీ ప్రశ్నే, ఈజీ ప్రశ్నలే అడుగుతున్నాను నేను మీకు. ఓకేనా, ప్రశ్న ఏంటంటే, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, విన్నారా ఇవన్నీ? తెలిసినవే చాలామందికి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248811 నెంబర్కి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, డ్యూరాంట్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏదని అడిగాను. అయితే మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. ఇందాక అయితే ఫస్ట్ ప్రశ్నకి మనకి ఇంకా రాసి పంపించారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, మెట్ట పంటలు అన్నారు. ఓకే, తర్వాత ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి వెంకటరెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం రెండో ప్రశ్నకి ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో తెలిస్తే చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను, ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలిస్తే నెక్స్ట్ చూద్దాం. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ఎనుమడగ నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో మీకు ఈ ఆన్సర్ రైట్ అనిపిస్తుంది, తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే మనకి పంపించారు ఆత్మూరు మురళీ లక్ష్మి భట్టిప్రోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు వీరు ఎవరంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి హరినాయక్ పార్వతీబాయి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నార్కట్టుపల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. రాధా కమ్మ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు అనంతపురం చంద్రాధ, క్వశ్చన్ అర్థం కాలేదు, నిదానంగా చెప్పండి అని అడుగుతున్నారు. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, ఓకేనా? ఇవి ఆటలకు సంబంధించినవి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా అనురాధ గారు, అర్థమైందా ప్రశ్న? తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ వీరు ఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వెంకీ తణుకు నుంచి, అలా అనలేదు ఇలా అన్నారు కదా అంటారు. అక్కడే మరి ప్రశ్నలో కొంచెం ట్విస్ట్ ఉన్నది, ట్విస్ట్ని అర్థం చేసుకుని రాసి పంపించండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే వినయ్ ప్రవీణ, వినయ్ ప్రవీణ ఎక్కడి నుంచి? ఓకే, కడప నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ సుమతి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరు తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు, సంతోష్ ట్రోఫీ అండి అది, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, సుజాత తొర్లపాడు
తర్లుపాడు మార్కాపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందుని వెంకటేశ్వరరావు, చేతన్, వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపిస్తున్నారంటే రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు చిలకమర్రి నరసింహాచార్యులు, హైదరాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. మిగతావి అలా పలానా అని అనుకుంటాను రాశారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, దయద భిక్షం వెంకటి మిర్యాల కూడా నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్. మనోజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కానీ రైట్ ఆన్సరే. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, రెండో ప్రశ్నలో మీరు జాయిన్ అయ్యారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే మనకి చూద్దాం, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత వెంకటారెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి శ్రీధరబాబు బాపట్ల నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత వీరు ఎవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి ఓకే రాశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, కాసుల పద్మ పంపించారు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే విశాల మీరు డిలీట్ చేశారు, నెల్లూరు నుంచే కదా మీరు, కాకపోతే ఓకే రైట్ ఆన్సర్ అయితే కనిపించడం లేదు నాకు, రాంగ్ ఆన్సర్ లానే అనిపిస్తుంది. ఓకేనండి, ఆత్మర్ మురళి లక్ష్మి వీరు భట్టిప్రోల్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే పాలెంపల్లి యలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఎంప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రైట్ ఆన్సరే అండి, రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు వీరు రెబ్బెనా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత మనకి పంపించారు కడప నుంచి శ్రీదేవి, కడప నుంచి శ్రీదేవి సృజన పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, బాగున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఈదునూరి లక్ష్మయ్య వలిగొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలీసు శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్.
అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే ఆవుల సుబ్బయ్య ఎర్రమ్మ ఫ్యామిలీ. వీరు అనంతపురం నుంచి మార్తాడు విలేజ్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి మా ఆన్సర్ చదవండి అంటున్నారు, నేను చదివాను మీరు వినే ఉంటారు. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరంటే మనకి పంపించింది అమ్మన్ మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ, వీరు ప్రకాశం జిల్లా నుంచి రాశారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ చేస్తున్నారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలామంది. అయితే మీకు తెలిసినవి మీరే రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. ఓకేనా. తర్వాత మహమ్మద్ ఎనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు రాశారంటే భోగనేంద్ర వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ తుమ్మ పద్మావతి వీరంతా కలిసి రాశారు ఎనమడుగు నుంచి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఐ తేజ ఎనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాసి పంపించారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే అది రాశారు, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్ ఆన్సర్ రాశారు. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. ఫణిరాజు పంపించారు నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశాను, నాది సరైన జవాబే అని రాస్తున్నారు. ఓకేనండి వెరీ గుడ్ విశాల, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం నెల్లూరు నుండి చెన్నూరు నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత యశ్వంత్, ఓకేనా యశ్వంత్ బుచ్చిరెడ్డిపాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం వీరు ఇంకెవరు పంపించారంటే మనకి వీరు ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణితి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి నేను అడిగాను ప్రశ్న, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది అంటే డేవిస్ కప్. ఇది టెన్నిస్ ఆటకు సంబంధించినది, మిగతావన్నీ ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించింది. చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలా చిన్న ప్రశ్న అడుగుతాను, తొందరగా చెప్పేయండి, ఆన్సర్ని సెండ్ చేసేయండి. ఆర్యులు వినే ఉంటారు కదా, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందినవారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది? ఓకేనా, ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248812 నంబర్కి. ఆర్యులు వీరి ప్రధాన వృత్తి ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. అయితే చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు మనకి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ రెండో ప్రశ్నకి రాసి పంపించారు. ఇప్పటి ప్రశ్నకి ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ని ఎవరిని అడగక్కర్లా, మీకు తెలిసిందే కదా ఇది, ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరిని అడగక్కర్లేదు, మీ సొంతగా రాసి పంపించండి. ఓకేనా. తర్వాత రాంభూపాల్ అండ్ భారతి వీరు మార్కాపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్, అయితే ఇంకా ఏం మెసేజ్ చేయలేదు వారు, రాసి పంపించారు వారి పేర్లు. ఇక తర్వాత చూద్దాం రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే అయితే ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, అది రాసి పంపించండి. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇంకోటి ఉన్నది రాసి పంపించండి.
మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడక నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాధాకృష్ణ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే వెరీ గుడ్ అండి, ఆన్సర్ ట్రై చేశారు. ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, తెలిస్తే రాయండి. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి, ఓకే రాశారు, ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. ఫణిరాజు నెల్లూరు నుంచి, ఓకే రాశారు ఆన్సర్ని. ఇంకా తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సరే, కాకపోతే కొంచెం ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవట నుంచి రాశారు, ఓకేనండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల రాజేశ్వం సరోజిని రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు రాశారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, ఓకే. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, ఓకేనండి ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నెమ్మని గ్రామ

సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు. ఓకేనండి, ఆన్సర్ రాశారు మీరు. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వివిఆర్ ఫణికృష్ణ నరసాపురం నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, తర్లుపాడు గ్రామం నుంచి మార్కాపురం జిల్లా అక్కడి నుంచి పంపించారు, సుజాత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే. తర్వాత ఈదనేరి లక్ష్మయ్య వలిగొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, అది అనుకుంటున్నాము అని రాసి పంపించారు, ఓకేనండి. కాకపోతే ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉంది. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బెనా నుంచి రాశారు, ఓకే, ఆన్సర్ రాసి పంపించారు వారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రాశారు, ఓకే. తర్వాత లక్ష్మీ నరసింహ సత్తెనపల్లి నుంచి రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, ప్రధాన వృత్తి అని అడిగాను నేను, తెలిస్తే పంపించండి. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి, ఓకే. తర్వాత చూద్దాం, వీరెవరంటే పాలెంపల్లి ఎల్లగడ్డ దంజల్ జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీళ్ళందరూ కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అన్ని నేమ్స్ చదవండి అని అడుగుతున్నారు, కాకపోతే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు పేర్లు మాత్రమే చదవటం జరుగుతుంది. వీరు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపించారు, హరినాయక్ సాయి గిరీష్ నాయక్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా వీరు, ఓకే, రైట్ ఆన్సర్కి దగ్గరగానే పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉన్నది, అది కూడా అని రాసి పంపించారు. అయితే పేరు అయితే, మీ పేరు అయితే ఇక్కడ కనిపించటం లేదు, ఆన్సర్లని డిలీట్ చేసి మెసేజ్లను డిలీట్ చేశారు, ఓకే అండి. విశాల నెల్లూరు నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు మనకి అమ్మన మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ ప్రకాశం జిల్లా నుంచి రాసి పంపించారు మనకి, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వికిలీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగా ఉంది, కాకపోతే రైట్ ఆన్సరే. తర్వాత దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వెంకటరెడ్డి బలరాం తర్లుపాడు గ్రామం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆత్మూరి మురళీ లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, ఓకే నుండి ఆన్సర్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ నుంచి దేడ త్రివేణి చిన్మయి రాశారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప, ఓకే, రాశారు ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు, కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే, ఆన్సర్ రాశారు. ఆ తర్వాత బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మీరు రాశారు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, లాస్ట్ వీక్ పండని మ్యాంగో సన్నీ పండాయా అని అడుగుతున్నారు. ప్రశ్నలో నేను మామిడి పండ్ల గురించి అడిగాను కదా, అది వారు రాసి పంపించారు, ఓకేనండి, పండాయి తినేసాం అయిపోయింది. తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీరు కడప నుంచి పూజారి కళ్యాణ్ శర్మ రాసి పంపించారు, ఓకేనండి, ఆన్సర్ రాశారు వారు. తర్వాత చూద్దాం, ఓకే, పండా లలితాదేవి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా బాగా వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి
రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాసి పంపించారు, ఓకే ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మై తేజ ఇనుమడుగు నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది మనకి ఆన్సర్లు పంపిస్తున్నారు, చూద్దాం ఇంకెవరు పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

ఉమ్మడి నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రాశారు. ఓకే, తర్వాత చూద్దాం. గుంటూరు జిల్లా దాసరపాల నుంచి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రాశారు, చూద్దాం ఆన్సర్. తర్వాత ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు. ఓకే అండి, ఆన్సర్ రాసి పంపించారు. ప్రధానంగా నేను అడిగాను. ఓకే, శాలిం రాణి మట్టపర్రు నుంచి రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువలంక నుంచి పంపించారు వారు, రైట్ ఆన్సర్. ఓకే అండి, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే రెండో ప్రశ్న కూడా పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి డేవిస్ కప్ రెండో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు, పూర్తిగా చదవండి అంటున్నారు. ఓకే, నేను చదివాను, మీరు విన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెండో ఆన్సర్లు కరెక్ట్గా రాశారు. తర్వాత వీరు ఎవరంటే ఓకేనండి. తర్వాత మనకి రాసి పంపించారు లక్ష్మీ నరసింహ శర్మ సత్యనపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. ఎస్బి కృష్ణవేణి రామకృష్ణ అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు వీరు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, అయితే సమయం కూడా అయిపోయిందండి. ఓకేనా. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రశ్న, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందిన వారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం, అగ్రికల్చర్. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది కరెక్ట్గా రాశారు, అందరూ ట్రై చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి యువలయ. రేపటి యువలయలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో ఆది తాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆది తాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈయన లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అలాగే యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. ఇక 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువయున్న శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇంకా జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్య చర్యలు గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 11:00 హిందీలో వార్తలు. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెచ్ పై. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు మరియు భక్తి గీతాలు వింటారు. ఇక 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం అనంతరం స్వరార్చన వింటారు. ఇక శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం గురించి డాక్టర్ దుర్గా క్షితీప్ గారితో పరిచయం వింటారు. మరియు నిద్రలేమికి ఆరోగ్య సూచనలు ప్రసంగం వింటారు. ఇంకా లలిత గీతాలు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక 9:00 హలో అభిరుచి కార్యక్రమం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి పథకాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక వింటారు. ఇంకా మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు ఈ కార్యక్రమం వింటారు. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. సమర్పణ యు అమరేంద్ర. ఇక 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటారు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి మీరు చేయవలసిందల్లా 0861-233-1100 లేదా 102కు కాల్ చేసేవచ్చు. మరి కాల్ తీసుకోబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మరి మహిళా శ్రోతలు ఫోన్ చేయడానికి టైం వచ్చేసిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీ సెల్ ఫోన్స్ తీసుకొని చక్కగా ఫోన్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని కోరి వినవచ్చు. మరి ఫస్ట్ కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడేసేద్దాం. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. సో మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఇస్తే బాగుంటుందండి. ఇవ్వండి ఇవ్వండి. హలో, నమస్తే అండి.
4: నమస్కారం.
0: నమస్తే, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. మీ పేరు?
4: లక్ష్మి.
0: లక్ష్మి గారు, చెప్పండి. లక్ష్మి గారు బాగున్నారా? సో ఫస్ట్ కాలర్ మీరే చక్కగా. ఓకే, మరి ఏ చిత్రం నుంచి ఈరోజు పాట కోరుతూ ఉన్నారు?
4: కొండవీటి సింహంలో.
0: ఓకే,
4: మా ఇంటిలో ఉన్న మహాలక్ష్మిని వినే పాట.
0: కొండవీటి సింహం. ఓకే, ఇది వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. లైక్ ఎంజీఆర్ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసరికి
4: మోహన్ బాబు జయంతి.
0: ఓకే అండి, దాంట్లో నుంచి ఏ సాంగ్ మీరు కోరారు?
4: మా ఇంటిలో ఉన్న మహాలక్ష్మిని వినే పాట
0: స్టార్టింగ్. ఓకే, అది అది అది సాంగ్
4: లేదా?
0: లేదు, ఇంకొకటి ఏదైనా కోరుతారా?
4: బొబ్బిలి సింహంలో పాట.
0: ఓకే ఓకే, బొబ్బిలి సింహం.
4: ఏదైనా మంచి పాట.
0: మా చాయిస్ అండి. ఓకే, సరే బొబ్బిలి సింహం నుంచి వేస్తాను. ఓకేనా?
4: సరే.
0: ఓకే అండి.

0: కొన్ని ప్రకటనలు విందాం, అనంతరం ఒక కాల్ తీసుకుందాం.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వనిత వాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో హలో ఓకే అండి. సో మీరు కాల్ చేస్తే గనక రేడియో నుంచి కొంచెం దూరంగా వచ్చి కాల్ చేయండి, లేకపోతే కాల్ అయితే కట్ అవుతుంది. ఓకే, మరి మీరు చేయవలసిందల్లా 0861233301 లేదా 0861233302 ఈ నెంబర్స్కి కాల్ చేసేయచ్చు. ఓకే, మరి ఒక కాల్ వచ్చేస్తోంది, మరి కాల్ని అయితే లిఫ్ట్ చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితా వాణి కార్యక్రమం. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? సరే అండి, అంతలోపు ఒక సాంగ్ అయితే వినేసేద్దాం ఫ్రమ్ అమరాన్ నుంచి.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మరి ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, ఓకే అండి. మరి మీరు చేయవలసినటువంటి ఫోన్ నంబర్స్ మరి ఒకసారి నేను తెలియజేస్తాను. 0861233310 లేదా 0861233312 ఈ నంబర్స్కి కాల్ చేసేయవచ్చు. మరి వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలను కూడా కోరి వినవచ్చు. హలో, ఓకే, సరే అండి. మరి ఒక సాంగ్ అయితే వినేసేద్దాం ఫ్రమ్ కూలీ చిత్రం నుంచి.

0: వచ్చి ఆడుకో.
1: హలో హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి?
2: నా పేరు కవిత.
1: ఓకే అండి, కవిత గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? హలో,
2: ఒక మంచి సాంగ్ వేయండి. అంతఃపురం మూవీ నుండి.
1: ఓకే అండి, అంతఃపురం. అందులో నుంచి ఏ పాట?
2: అసలేం గుర్తుకు రాదు.
1: ఓకే అండి, మరి వినేస్తారా సాంగ్?
2: వినేస్తామండి.
1: ఓకే, వినండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తున్నాండి.
2: మేము మార్కప్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: ఓకే అండి. ఓ థ్యాంక్ యూ, వెరీ గుడ్ అండి. మార్కాపూర్ నుంచా? సో మీకు కాల్ కలవడం ఫస్ట్ టైం ఇది కదా?
2: అవునండి.
1: ఓకే, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అండి?
2: ఎస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ.
1: ఓకే, వెరీ నైస్ అండి. సరే, మరి మీరు కోరినటువంటి ఈ పాట వచ్చేసింది, వినేసేయండి. ధన్యవాదాలు.
2: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనిత వాణి కార్యక్రమంలో మరి యొక్క చివరి కాలర్ నైతే ఇప్పుడు తీసుకుని మనం మాట్లాడేసేద్దాం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఏం పొద్దున ఎవరు ఉన్నారు మేడం మీద?
0: ఏమండి, ఇప్పుడైతే వనితావాణి కార్యక్రమం జరుగుతోంది. సో మరి ఓకే, మరి కాల్ అయితే కట్ అయిపోయిందండి. సో మరి చివరి కాలర్ కూడా మాట్లాడలేకపోయాం కాబట్టి, మరి మహిళా శ్రోతలు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేసేయండి. ఓకే, మరి చివరిగా అయితే ఒక సినీ గీతాన్ని వినేసేద్దాం ఫ్రమ్ హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను విన్నారు. మరి లక్ష్మి గారు అదేవిధంగా కవిత గారు కూడా కాల్ చేశారు. ఓకేనండి, మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి సో కాల్ అయితే వస్తూనే ఉంది, కానీ మరి సమయానుభావం వల్ల స్వీకరించలేకపోతున్నాం. మరి ఒకసారి వనితావాణి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అంతవరకు ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అలాగే యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా విందాం. మరి ముందుగా అయితే కొన్ని ప్రకటనలను వినేసేద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విందాం. మరి ముందుగా అయితే ఒక ఉద్యోగ సమాచారాన్ని విందాం. బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతా 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నోటిఫికేషన్ నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్కి సంబంధించి 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ వచ్చేసరికి 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి టోటల్గా 62 పోస్టులు. సో మరి దీనికి సంబంధించినటువంటి అర్హత చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా డిగ్రీ లేదా ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నటువంటి వారు కూడా మరి దీనికి అర్హులుగానే భావిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి వేతన శ్రేణి చూసినట్లయితే మరి వేతనం చూసినట్లయితే 40,000 రూపాయల నుంచి 140,000 రూపాయల వరకు ఉంటుంది. మరి వయోపరిమితి వయస్సు చూసినట్లయితే ఇంజనీరింగ్కు 25 ఏళ్ళు ఉండాలి. మరి మేనేజ్మెంట్కు 25 ఏళ్ళు మించకూడదు. సో ఇది వయోపరిమితికి సంబంధించింది. అదేవిధంగా మరి ఈ యొక్క జాబ్కి ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది అని అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా ధృవ పత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ఇంకా జీడి గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అదేవిధంగా వైద్య పరీక్షలతో కూడా మరి ఎంపిక చేస్తారు. సో దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్లకు ఫీజు అయితే లేదు. ఇంకా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి 9/6/2026. సో వెబ్సైట్ వచ్చేసి www.bamerlorry.com. మరి ఒకసారి నేను వెబ్సైట్ని తెలియజేస్తాను విత్ స్పెల్లింగ్స్ తోటి www.bamerlorry.com. సో ఎవరైతే 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి వారు చక్కని బీఈ బీటెక్ డిగ్రీ దేంట్లోనైనా మీకు అర్హత కలిగి ఉన్నట్లయితే చక్కగా మరి ఈ యొక్క పోస్ట్కైతే నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసిద్దాం ఫ్రమ్ భీమ్లా నాయక్ ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం 102.7 MHz పై. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడైతే వినేసేద్దాం. మరి ఏడాదికి 2 సార్లు 10+2 అంటే 10th మీద, అదేవిధంగా ఇంటర్మీడియట్ మీద టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ తోటి మరి ఆర్మీ అనేటువంటిది ఎంతగానో మరి ఉద్యోగాలకైతే అవకాశం అనేటువంటిది కల్పిస్తుంది. ప్రతిసారి మరి యొక్క ఏడాదికి అంటే సంవత్సరంలో మరి 90 మందికి ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలనైతే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. జేఈఈ మెయిన్స్ 2026 స్కోర్తో ఈ కోర్స్ లేదా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీంట్లో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి ఎక్కువ ఎవరికైతే జేఈఈ మెయిన్స్లో స్కోర్ ఉన్నవారికి అవకాశాన్ని అయితే కల్పిస్తారు. ఇలా సో సర్వీస్ సెలక్షన్ బోర్డు SSB ఆధ్వర్యంలో 5 రోజుల పాటు మనకు ఈ యొక్క గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి మరి దీంట్లో మనకి కోర్సు శిక్షణ విధానాలు కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మరి

0: జనవరి 2027 అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది నుంచి తరగతులు లేదా శిక్షణ అయితే ప్రారంభమవుతాయి. మరి దీనికి 4 ఏళ్ళ టెక్నికల్ ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. లైక్ పూణేలో కానీ సికింద్రాబాద్ లేదా మావ్స్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా కూడా కొనసాగుతుంది. సో ఫస్ట్ మీకు దీనికి కావాల్సిందల్లా జేఈఈ మెయిన్స్లో 2026లో వచ్చినటువంటి స్కోర్ అన్నమాట. దీనికి సంబంధించి ఇందులో 2 దశలు ఉంటాయి. ఒకటి ఫేజ్ 1, 3 ఏళ్ళ ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. ఫేజ్ 2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. మరి 3 ఏళ్ళ ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకొని ఫేజ్ 2లో చేరినప్పుడు ప్రతి నెల 56,100 రూపాయల వరకు స్టైఫండ్ అందుతుంది. సో మరి దీంట్లో శిక్షణ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని కూడా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ న్యూఢిల్లీ కూడా అందిస్తుందన్నమాట. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్ 10 వేతనంకి కూడా పలు ప్రోత్సాహకాలు కూడా దక్కుతాయి. సో వీరు సిటీసీ రూపంలో ఏడాదికి సుమారు 18 లక్షల వరకు కూడా వేతనం పొందవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నాన్ హోదాలను కూడా అందుకోవచ్చు. మరి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. కాబట్టి ఎవరికైతే ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇదొక చక్కటి అవకాశంగా భావించండి. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఏంటంటే ఖాళీలు మాత్రం 90 ఉంటాయి. అర్హత వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్లలో 60% మార్కులతో ఇంటర్మీడియట్ ప్లస్ 2 జేఈ మెయిన్స్లో 2026 స్కోర్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. మరి దీనికి వచ్చేసరికి ఓన్లీ పురుషులు మాత్రమే అర్హులుగా ఉంటారు. మరి వయస్సు చూసినట్లయితే జనవరి 1, 2027 నాటికి 16.5 నుంచి 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. సో 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ మధ్య మాత్రమే మీ యొక్క ఏజ్ అనేటువంటిది ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 12. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ www.joinindianarmy.nic.in. ఓకే, మరి యొక్క ఉద్యోగ సమాచారం వెబ్సైట్ తెలియచేస్తాను, joinindianarmy.nic.in. ఎవరైతే అర్హులుగా ఉంటారో మరి ఈ ఇయర్స్లో 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ వాళ్ళు చక్కగా మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. ఎవరైతే తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, అదేవిధంగా దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నారో, మరి చక్కగా మీకు ఉన్నటువంటి ఈ యొక్క జేఈఈ మెయిన్స్లో స్కోర్ ఎవరికైతే ఉందో, సో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. ఓకే, మరి యొక్క ప్రకటన విన్న తర్వాత ఒక ఉద్యోగ సమాచారం వినిద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: యువతరంగం కార్యక్రమంలో మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ PSB దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అప్రెంటిస్ల భర్తీకి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మరి దీంట్లో 635 అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఏపీలో వచ్చేసరికి 20, తెలంగాణలో వచ్చేసరికి 20 ఉన్నాయి. మరి దీనికి అర్హత చూసినట్లయితే డిగ్రీ ఉండాలి, వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అయితే వర్తిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి స్టైఫండ్ వచ్చేసి నెలకు 12,300 రూపాయలు ఉంటుంది. ఎంపిక విద్యార్హతల మెరిట్తో ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 100 రూపాయలు మాత్రమే, మిగిలిన అందరికీ 200 రూపాయల వరకు ఉంటుంది. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 6/6/2026. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://punjabandsindh.bank.in. ఓకే, మరి ఒకసారి వెబ్సైట్ https://punjabandsindh.bank.in. మరి ఈ యొక్క వెబ్సైట్లో ఎవరైతే 28 సంవత్సరాల నుంచి మరి వయస్సు సడలింపులు కూడా ఉంటాయో, మరి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది కాబట్టి, మరి ఎవరైనా మీరు అర్హత ఉన్నటువంటి వారు ఈ అప్లికేషన్ వేసుకోవచ్చు. ఓకే, మరి కొంత సమాచారం మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం నుంచి. మరి పాడినటువంటి వారు ఈ సాంగ్ శ్రీరామచంద్ర అండ్ సమీరా భరద్వాజ్. ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: యువతరంగం కార్యక్రమంలో చివరిగా ఒక ఉద్యోగ సమాచారాన్ని తెలియజేస్తాను. మరి ఎస్ఎస్సీ సిజిఎల్ దీనికి సంబంధించినటువంటిది 12,256 పోస్టులకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన అర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. మరి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి వచ్చేసరికి ఏదైనా డిగ్రీలో డిగ్రీ ఉండాలి. అండ్ ఇంటర్ మ్యాథ్స్లో వచ్చేసరికి 60% ఉండాల్సి ఉంటుంది మార్క్స్. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అయితే డిగ్రీలో, అదేవిధంగా డిగ్రీలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా అయితే చదివి ఉండాల్సి ఉంటుంది. లేదా బీటెక్ సిఎస్సి అయితే చదివి ఉండాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్ పోస్టులకైతే ఆ రాష్ట్ర అధికారిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం కూడా రావాల్సి ఉంటుంది. అండ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకైతే నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అండ్ మరి దీనికి సంబంధించినటువంటి వయస్సు 1 ఆగస్ట్ 2026 నాటికి గ్రూప్ బిలోని జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు 32 ఏళ్ళు ఉండాలి. మిగిలిన గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి 30 ఏళ్ళలోపు ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు 27 ఏళ్ళలోపు అయినటువంటి వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు వారి కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ళ గరిష్ట వయసులో సడలింపు అనేటువంటిది లభిస్తుంది. మరి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2 జూన్ 2022 రాత్రి 11 వరకు కూడా స్వీకరిస్తారు మరి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు. అండ్ దరఖాస్తు రుసుము చూసినట్లయితే 100 రూపాయల వరకు ఉంటుంది. మరి మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే మరి ఫీజులో మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా మరి పరీక్ష తేదీలు వచ్చేసరికి Tier 1 ఆగస్టు సెప్టెంబర్లో నిర్వహిస్తారు, Tier 2 డిసెంబర్లో ఉంటాయి. మరి దీంట్లో మరి మీకు సంబంధించినటువంటి Tier 1 క్వాలిఫై అయిపోతే Tier 2కి మీరు క్వాలిఫై అవుతారనమాట. ఒకవేళ Tier 1లో క్వాలిఫై అవ్వలేకపోతే Tier 2 అనేటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చక్కగా మరి ఈ యొక్క ఎస్ఎస్సి అనేటువంటిది సిజిఎల్లో చక్కటి జాబ్ని సంపాదించవచ్చు. మరి ముందు నుంచే మీరు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మరి దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కూడా ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 25 ప్రశ్నలు ఉంటాయి, వాటికి 50 మార్కులు వర్తిస్తుంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 ప్రశ్నలు ఉంటాయి, దానికి 50 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. సో టోటల్ మొత్తంగా వచ్చేసరికి 200 మార్కులు ఉంటాయన్నమాట, 100 ప్రశ్నలు. సో ఇది వచ్చేసరికి Tier 1లో. మరి మీరు ఈ యొక్క Tier 1 ఫినిష్ చేసుకుంటే మాత్రమే Tier 2లోకి క్వాలిఫై అవుతారు. ఓకే, Tier 2 క్వాలిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ జాబ్లో ప్లేస్ అయిపోతారు. సో ఇది చక్కటి అవకాశంగా భావించండి. మరి వెబ్సైట్ ఇంకా చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే ఉన్నింది. సో ఎవరికైతే దీంట్లో వచ్చేసరికి మనకి చాలానే ఉన్నాయి కేటగిరీస్ వైజ్గా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మరి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని చక్కగా వెబ్సైట్లో వెళ్ళి చూసి మీరు దేనికి అర్హులుగా ఉంటారో వాటికి మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. వెబ్సైట్ తెలియజేస్తాను, https://ssc.gov.in/. మరి ఒకసారి వెబ్సైట్ https://ssc.gov.in/. మరి ఎవరైతే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇదొక చక్కటి అవకాశంగా భావించి నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ వేసుకోవచ్చు. మరి చివరిగా ఒక ప్రకటన వినేసేద్దాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: యువతరంగం కార్యక్రమంలో మరి కెరీర్ గైడెన్స్లో అవకాశాలు ఉన్నటువంటి 2026లో ఉన్నటువంటి అవకాశాలు ఉండాలి అంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటిది దాదాపుగా అన్ని రంగాలలో కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మరి మీరు ఎవరైనా కెరీర్ని ఎంచుకున్నట్లయితే చక్కగా ఈ ఏఐ ఇంజనీర్లో ఉద్యోగాలు సంపాదించవచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కూడా సంపాదించవచ్చు, ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్. మరి వీటికి కావాల్సినటువంటి స్కిల్స్ వచ్చేసి పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ స్టాటిస్టిక్స్ ఏఐ టూల్స్ అన్నమాట. ఓకే, మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా విన్నారు. అదేవిధంగా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: This is Akashvani, the news read by Naresh Mago. Prime Minister Narendra Modi today lauded several citizens for their outstanding contributions to social causes, highlighting their inspiring initiatives and achievements. Addressing the nation in his monthly radio program Mann Ki Baat on Akashvani, Mr. Modi spoke about Saji Valasheril of Kerala, who runs a free swimming club that has helped more than 15,000 people learn swimming. He also highlighted the efforts of Akash Gupta from Basti in Uttar Pradesh, who launched a campaign to clean the Manorama River. Mr. Modi further shared the story of Balakrishna Iyer, a retired teacher from Goa who worked to address water scarcity issues. He also praised educator Girija Amma of Tamil Nadu for her contribution to the welfare of soldiers.
1: तमिल नाडु के नागर कोइल में मेरी मुलाकात एक टीचर से हुई करीब तीन दशक पहले भी मैं उनसे मिला था मैं बात कर रहा हूं गिरिजा अम्मा जी की इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है
0: Highlighting India's sporting achievements, Mr. Modi congratulated athletes Gurinder Veer Singh, Vishal TK, Tejaswin Shankar, Dev Meena and Kuldeep Kumar for setting new national records at the National Senior Athletics Federation competition held in Ranchi, Jharkhand. Mr. Modi also reflected on the government's continuous efforts to preserve the country's priceless cultural heritage. Expressing concern over the prevailing heatwave conditions, The Prime Minister urged people to follow official advisories and take precautions to stay safe. He also encouraged the consumption of traditional summer beverages. The Election Commission has said that enumeration under Phase 3 of Special Intensive Revision SIR has begun in Odisha, Mizoram, Sikkim and Manipur. It said that all eligible electors whose enumeration forms are received by the Electoral Registration Officer on or before the 28th of June will be included in the draft electoral rolls. The objective of SIR is that no eligible citizen is left out while no ineligible person is included in the electoral roll. Science and Technology Minister Dr. Jitendra Singh today said India has transformed from a technology follower to a technology leader over the past 12 years. Speaking in a podcast with Doordarshan News, Dr. Singh said the country is playing an increasingly important role in the development of frontier technologies and helping shape the future of global innovation. In Himachal Pradesh, 8 people lost their lives after their vehicle fell into a deep gorge in the Chamba district. The deceased include 7 tourists from Chhattisgarh and the driver of the vehicle. The tourists had been visiting Himachal Pradesh for sightseeing and were staying in Dalhousie before leaving for Sach Pass on Friday. When they failed to return, the hotel management alerted the police, after which the search operation was initiated. Authorities later located the vehicle deep inside the gorge. The Central Board of Secondary Education, CBSE, has said an expert team of cyber security professionals from various government agencies and Indian Institutes of Technology has been deployed to secure the OnMark portal, which is its on-screen marking OSM system utilized for evaluation of Class 12 answer sheets. In a social media post, the board said vulnerabilities have been identified and contained and a thorough review is being carried out to rule out any other exploitable weaknesses. The Terminal Ballistics Research Laboratory of the DRDO today successfully conducted trial of a powerful high-caliber bomb at its facility at Ramgarh in Panchkula district of Haryana. The test was conducted amid comprehensive security arrangements. In badminton, the Indian pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title in Singapore Open today. The duo defeated Indonesian combination of Muhammad Shohibul Fikri and Fajar Alfian 18-21, 21-17, 21-16 in the final to win their first title in 2 years. The Indian pair had won the Thailand Open in May 2024. In IPL cricket, Gujarat Titans and defending champions Royal Challengers Bengaluru are all set for epic title clash at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
2: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: సిగ్నల్ లేదు,
5: ఇప్పుడెలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై,
6: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై,
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పానా వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: మేరే ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై, తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है, आपने भी देखा हो.

0: జైసే జైసే గర్మీ బడ్తీ హే.
1: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ,
2: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్ష ప్రత్యేక ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కలని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, నాలుగు డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
1: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
3: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
1: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: తాతయ్య ఇది ఏం మొక్క?
5: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది ఎస్ఎంఎస్ స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: అక్క చూడు,
7: హ్యాపీ బర్త్డే రా,
6: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
7: ఎప్పుడు షాపింగే.
6: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
8: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
9: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
10: నాకు తెలుసు కదా,
9: ఆర్బీఐ అంటుంది
11: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
12: సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచకః లలిత్ మోహన తివారి. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతి. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోల కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఆన్ మాక్ పోర్టల్ ఇతి వేబ్ ఫలకస్య సేవా ప్రదాతుః సూక్ష్మం నిరీక్షణం విధీయతే. బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగాపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకీ రెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలేన నిర్ణాయక చక్రే విజయోధిగతః. అపి చ IPL క్రికెట్ క్రీడాయాం గుజరాత్ టైటన్స్ దళం అద్య అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే నిర్ణాయక స్పర్ధాయాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోలకాలీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్ ఏతేన విశ్వవ్యాపినః తమిళ సముదాయస్య మధ్యే విశేషః ఉత్సాహః వర్తతే. సహ అవదత్ యత్ ఏతాః పట్టికాః చోళ సామ్రాజ్యస్య సామాద్రిక శక్తిం దక్షిణ పూర్వ ఏషియా దేశై సహ తేసాం సంబంధాన్ చ ప్రదర్శయంతి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత ప్రశాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సహ ప్రోక్తవాన్ యత్ జ్ఞాన భారతం అభియానేన ఛత్తీస్గఢ రాజ్యస్య మల్హార క్షేత్రే షష్ట సప్తమయోః శతాబ్ద్యోః పాండువంశస్య మహర్షేః బలార్జునస్య సంబద్ధాః దుర్లభాః తిస్రః తామ్రపట్టికా అపి ప్రాప్తః.
0: జ్ఞాన భారతం అభియాన్ కే తహత్ ఛత్తీస్గఢ్ కే మల్హార్ మే భీ ఏక్ మహత్వపూర్ణ ఖోజ్ హుయి హై. यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस छठी सातवीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
12: ప్రధానమంత్రిణ శ్రీ నరేంద్ర మోదిన దేశవాసిన వర్తమానే భీషణ గ్రీస్మృతౌ అత్యధికం సావధానతాం ధారయితుం ప్రశాసనేన ప్రదత్తానాం నిర్దేశానాం పాలనం చ కర్తుం ప్రార్థితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే సహ జనాన్ పర్యాప్త మాత్రాయాం జలపానం కర్తుం తథా సూర్యతాపాద్ రక్షణోపాయాన్ స్వీకృత్యేవ గృహాత్ బహిర్గంతుం పరామర్శం అదదత్.
0: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
12: प्रधानमंत्री अवदत् यत् ग्रीष्म तापात् रक्षणं प्राप्तुम् आमपन्नम् तक्रम् सत्तुपेयम् बेलपन्नम् पानकम् नीरमोर् सोलकड़ी चेत्यादीनां सेवनं हितकरम् अस्ति। सः उक्तवान् यत् एते पेय पदार्थाः एक भारत श्रेष्ठ भारत इति भावनां प्रदर्शयन्ति तथा तेषु पूर्वजानां अनुभवः निहितः अस्ति।
0: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है। और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है। आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए।
12: प्रधानमंत्री रांची नगरे आयोजित राष्ट्रीय वरिष्ठ क्रीड़ा संघ प्रतियोगितायाः अपि चर्चाम् अकरोत्। अस्याम् प्रतियोगितायाम् प्रायः अष्टशताधिक क्रीडकाः भागम् गृहीतवन्तः। श्रीमोदी गुरिन्दर वीर सिंहः, विशाल टीके, तेजस्विन शंकरः, देवमीणा, कुलदीप कुमारः चेत्येतेभ्यः अभिनन्दनम् अयच्छत्। असौ शत मीटर मितायाम् धावन प्रतियोगितायाम् विजेतृभ्याम् गुरिन्दर वीर सिंह तथा अनिमेश कुजूर चेत्येताभ्याम् सह अपि संवादम् अकरोत्। प्रधानमन्त्रिणा उक्तं यत् खगोलशास्त्रम् देशस्य प्रत्येकं जनेषु जिज्ञासां जनयति। तेनोक्तं यत् खगोलशास्त्रम् देशे शीघ्रं लोकप्रियं भवति। श्रीमोदी युवानः खगोलशास्त्र समूहे सम्मिलितुं तथा अवकाश कालावधौ तारामण्डलं द्रष्टुं प्रेरितवान्। प्रधानमन्त्री उत्तरप्रदेशस्य एकस्मिन् कुल्यां गंगा डॉल्फिन प्राणिनः रक्षण सम्बद्धस्य लघु चलच्चित्रस्य अपि उल्लेखं कृतवान्। तेनोक्तं यत् नमामि गंगे अभियानस्य अन्तर्गतं निर्मिता भारतस्य प्रथमा गंगा डॉल्फिन उद्धार एम्बुलेन्स अस्मिन् कार्ये महत्वपूर्णां भूमिकां निर्वहति। श्रीमोदी अवदत् यत् गंगा डॉल्फिन संरक्षणेन नद्याः जैव विविधतायाः तथा अमूल्यायाः प्राकृतिक धरोहरायाः संरक्षणमपि भवति।
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
12: नूतनः सीडीएस इति प्रमुखः रक्षाध्यक्षः लेफ्टिनेंट जनरल एनएस राजा सुब्रमणिः अद्य उक्तवान् चिंतने कर्मणि च नवोन्मेषः सैन्य सामर्थ्यानां विकासं त्वरितं करिष्यति। देशस्य नूतनस्य प्रमुख रक्षाध्यक्षस्य पदं स्वीकृत्य वार्ताहरैः सह संवादे जनरल सुब्रमणिः अवदत् यत् सशस्त्रबलानि राष्ट्रहितसंरक्षणे निरन्तरं व्यावसायिकं कार्यसञ्चालनसम्बद्धं निर्णायकं च प्रदर्शनं विहितवन्तः। ते भारतस्य सार्वभौमत्वस्य प्रादेशिक अखण्डतायाश्च रक्षणाय दृढसङ्कल्पाः सन्ति। अद्य प्रातः नवदिल्लीस्थे साउथ ब्लॉक प्राङ्गणे प्रमुखाय रक्षाध्यक्षाय गार्ड ऑफ ऑनर इति सम्मानः प्रदत्तः। तेन राष्ट्रीय युद्ध स्मारके पुष्पांजलिरपि समर्पिता। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा उक्तं यत् स्वस्य सेवा प्रदातुः ऑन मार्क पोर्टल इत्यस्यान्तर्गताः ये दोषाः अधुना सार्वजनिकरूपेण आगताः तेषां विषये सा सावधानतया निरीक्षणं करोति। सामाजिक माध्यमेषु प्रकाशिते सन्देशे सीबीएसई उक्तवान् यत् विविध सर्वकारीय संस्थानां तथा भारतीय प्रौद्योगिकी संस्थानां साइबर सुरक्षा विशेषज्ञानां दलं गतदिनेषु एतासां प्रणालीनां सुदृढीकरणाय तथा तन्त्रांशं सुरक्षितुं नियुक्तम् अस्ति। सीबीएसई अपि सूचितवान् यत् अभिज्ञाताः दोषाः नियन्त्रणाधीनाः कृताः, सहैव अन्यासां संभावितानां त्रुटीनां निवारणार्थं गभीरा समीक्षा क्रियते। एडमिरल कृष्णस्वामीनाथन् अद्य नौसेनायाः 27वें प्रमुखत्वेन पदभारं स्वीकृतवान्। असौ एडमिरल दिनेश के त्रिपाठी इत्यस्य उत्तराधिकारी अभवत्। एडमिरल स्वामीनाथेन उक्तं यत् नौसेना समाह्वानपूर्णे जटिले अनिश्चिते च वातावरणे सक्रियरूपेण कार्यं कर्तुं प्रवृत्ता अस्ति. सा अवदत् यत् नौसेनायाः आधुनिकीकरणं क्रियते येन उच्चतमस्तरस्य युद्धक्षमता सुसज्जिता भविष्यति. अस्मिन् अवसरे निवर्तमानः नौसेनाप्रमुखः एड्मिरल् दिनेश के त्रिपाठी देशस्य नौसेनायाः नेतृत्वं गौरवपूर्णम् अभवत् इति अवदत्. स प्रोक्तवान् यत् पश्चिमेशियायाः वर्तमानस्थितेः मध्ये भारतीयनौसेनायाः प्रतिबद्धता व्यावसायिकता च अक्षुण्णा एव स्तः. अमेरिकायाः राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः अवोचत् यत् अमेरिका ईरानेन सह परमाणुसन्देहे सन्निकटः वर्तते, तथापि तेन सञ्चेतितं यत् यदि संवादो विफलः भवेत् चेत् सैन्यकार्याचरणस्य विकल्पः अपि तत्परः स्यात्. श्रीमता ट्रम्पेण उक्तं यत् ईरानाय कदापि परमाण्वस्त्रनिर्माणानुमतिः नैव प्रदास्यते. तेनाश्वासितं यत् सन्धिः जाते सति होर्मुज जलडमरू मध्ये इत्येतत् शीघ्रम् उद्घाटयिष्यते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति श्रृंखलायाः निर्णायक स्पर्धा भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन विजिता. निर्णायक स्पर्धायां भारतीय दलेन इंडोनेशियायाः मोहम्मद शोहिबुल फिक्री फजर अल्फियान इत्यनयोः युगलम् 18-21, 21-17, 21-16 इति अंकांतरालेन पराजितम्. आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां निर्णायक स्पर्धा अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे भविष्यति. क्रीडायां गुजरात टाइटन्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति. स्पर्धायाः आरंभ सायं 7:30 भविष्यति इति वार्ताः.
13: आकाशवाणी సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువయ్యున్న శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి వారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ముందుగా సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాము.

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: ఈనాటి సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విందాం. నెల్లూరు జిల్లాలో ఈరోజు 31 ఆదివారం సెలవు దినమైనప్పటికీ అన్ని విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నాయని, యథావిధిగా కేంద్రాలు పనిచేస్తాయని ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కె రాఘవేంద్రం ఈయన ఒక ప్రకటనలో తెలియజేశారు. వినియోగదారులు ఈ యొక్క విషయాన్ని గమనించి జిల్లాలోని విద్యుత్ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంకా ఆన్లైన్ విధానంతో డిజిటల్ బిల్లులు చెల్లింపులతో సౌకర్యవంతమైనటువంటి విద్యుత్ సేవలు పొందాలని కూడా తెలియజేశారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరు జిల్లాలోని ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో కొన్ని జిల్లాల్లో బలమైనటువంటి గాలులు, వర్షం నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ గారు ఆదేశించారు. శనివారం ఆయన విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా తెలియజేశారు. ఇంకా విద్యుత్ అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనులు కూడా పర్యవేక్షణకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా కూడా నియమించినట్లు వెల్లడించారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ దర్గాలో మరి జూన్ 26 నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది అని తెలియజేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా విందాం విహారీ కార్యక్రమం. విహారీ కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901844415 కి కాల్ చేయండి. నంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఇప్పుడు విందాం విహారీ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువైయున్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి వారి ఆలయ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

ವಿಹಾರಿ ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. ಆಕಾಶವಾಣಿ ಸಿಂಹಪುರಿ ಎಫ್ಎಂ ಕೇಂದ್ರಂ ಸಮರ್ಪಿಸ್ತುನ್ನ ವಿಹಾರಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. ఈ విహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈ చరాచర జగత్తుకు సృష్టికర్త బ్రహ్మ, లయకారకుడు పరమశివుడు అయితే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈనాటి విహారీ కార్యక్రమంలో శ్రీ మహావిష్ణువు కొలువైన శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు వైపు శ్రీ మహావిష్ణువు కేశవస్వామిగా పురుష రూపంలో, విగ్రహం వెనుక వైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో స్వయంభూగా అవతరించి ఉన్నారు. శ్రీ స్వామివారి పాద పద్మముల నుంచి నిరంతరం జలం ఊరుతూ ఉంటుంది. ఇలా భక్తులకు గర్భాలయ ప్రవేశం ఉన్న ఏకైక పురాతన ఆలయం ఈ దేవాలయం. ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్

ఈ ఉభయ గోదావరుల అనగా వశిష్ఠ గౌతమిల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల అంటే ఇరుసు రాలిపడింది. శ్రీ మహావిష్ణువు వెనుకకు తిరిగి చూచేసరికి శివుడు తనపై మోహంతో వెనుకనే వస్తున్నాడని గ్రహించి తన నిజస్వరూపాన్ని శివుడికి చూపిస్తే కాని ఆగేట్లుగా లేడని తలచి ముందువైపు పురుష రూపంలో కేశవస్వామిగా వెనుక స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించారు. అది చూచి శివుడు ఇదంతా విష్ణుమాయా అని గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వరునిగా అవతరించారు. రథం శీల రాలిపడడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. మరొక స్థల పురాణం ఈ విధంగా ఉంది. భాగవత పురాణం ప్రకారం క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టిన అమృతాన్ని పంచుకోవడంపై దేవతలు రాక్షసులు గొడవ పడుతుండగా శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించడానికి మోహిని వేషంలో వచ్చి ఆ అమృతాన్ని దేవదానవులకు సమానంగా పంచుతానని వాగ్దానం చేసి వారిని ఒప్పించాడు. కానీ విశ్వశాంతి ఋషుల సంక్షేమం కోసం అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యారు. మోహిని యొక్క అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని చూచిన శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. తన సతీమణి పార్వతీదేవి సమక్షంలోనే శివుడు మోహినిని వెంబడించాడు. అప్పుడు మోహిని జడ నుంచి ఒక పువ్వు రాలి కింద పడింది. ఆ పువ్వును వాసన చూసిన శివుడికి ఆశ్చర్యకరంగా మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపించారు. శివుడు తన ప్రవర్తనకు సిగ్గుపడతాడు. మోహిని జడ నుంచి పువ్వు రాలిపడిన ప్రదేశానికి ర్యాలీ అనే పేరు పెట్టారు. పురాణాల ప్రకారం కృతయుగంలో శ్రీ స్వామివారు ఇక్కడ సాలగ్రామశిలగా వెలిశారు. శ్రీ స్వామివారి విగ్రహం 5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు కలిగిన స్వయంభూ సాలగ్రామ ఏకశిల. ఈ విగ్రహం ముందువైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుకవైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించారు. ముందు భాగంలో ఉన్న కేశవస్వామివారికి కిరీటం, మకరకుండలాలు, కరపత్రాలు, కంఠంపై చర్మం ముడతలు పడినట్లుగా ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, ఉత్తరీయం, చేతులందు శంఖ చక్ర గదాయుధాలు ధరించి అభయహస్తంతో చేతులలో హస్తరేఖలు కలిగి ఉంగరాలు ధరించి వేళ్లకు నాజూకైన గోళ్లు కలిగి భార్యలైన శ్రీదేవి, భూదేవి, రుక్మిణి, సత్యభామలు వింజామరులు విసురుతున్నట్లుగా, ఇంకా గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్లుగా దర్శనమిస్తారు. విష్ణు పాదోద్భవి గంగ అనగా శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి గంగ ఉద్భవించింది అని అర్థం. దీనికి ప్రతీకగా అన్నట్లు ఇక్కడ స్వామివారి విగ్రహం యొక్క 2 పాదాల మధ్యలో గంగాదేవి పద్మాసనంలో ఉండగా అక్కడి నుంచి గంగ స్వేద బిందువుల వలె నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఉభయ పార్శ్వముల యందు పొన్న చెట్టు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లుగా మకర తోరణం రీతిన కేశవస్వామి ఆలయ శిఖరం దశావతారములైన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాలు, తుంబుర నారదులు గానం చేస్తున్నట్లుగా, కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా, రంభా ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా, ఆదిశేషుడు పడగ విప్పినట్లుగాను స్వామివారు పురుష రూపంలో దర్శనమిస్తారు. వెనుక వైపు స్త్రీ రూపంలో చక్కని కురులతో చుట్టుకున్న

సిఖా, సిఖపై చామంతి పుష్పం, దండకడియాలు, కచ్చా పోసినట్లుగా చీరకట్టు, కాళ్లకు అందెలు, గజ్జలు, పద్మినీజాతి స్త్రీ లక్షణం అయిన కుడికాలి తొడమీద తెల్లని పొడవైన పుట్టుమచ్చతో మోహిని రూపంలో శ్రీస్వామివారు అవతరించి ఉన్నారు. ఆలయానికి ఎదురుగా పరమశివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారుగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు తన కమండలంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ర్యాలీలో ఉన్న శివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం రెండు గోపురాలతో, రెండు ప్రాకారాలతో తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇలా శివకేశవుల ఆలయాలు ఎదురెదురుగా ఉండడం చాలా అరుదు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. పూర్వం ఈ గ్రామం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది. దేవతలచే నిర్మించబడినదిగా భావించే ఈ ఆలయం పిదప 11వ శతాబ్దంలో చోళరాజుల పరిపాలనా కాలంలో తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని కాలంలో పునర్నిర్మించబడింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఈ గ్రామం చోళరాజుల పాలనలో దట్టమైన అడవిలో ఉండేది. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీ రాజా విక్రమదేవుడు వేట కోసం ఒకరోజు ఇక్కడికి వచ్చారు. అడవి జంతువులను వేటాడి అలసిపోయిన ఆ రాజు ఒక పెద్ద పొన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ గాఢ నిద్రలోకి చారుకున్నారు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అతనికి కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి తన మందిరం ఈ ప్రాంతం యొక్క భూగర్భంలో ఉందని తెలియజేశారు. ఇంకా, రాజా, చెక్కతో చేసిన రథాన్ని ఆ ప్రాంతంలో లాగమని, రథం యొక్క శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ భూగర్భంలో ఈ క్షేత్రం ఉంటుందని ఆదేశించారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను శిరసావహించిన ఆ రాజు అలాగే చేశాడు. రథం యొక్క శీల పడిన చోట భూమిని త్రవ్వగా రాజు యొక్క కలను నిజం చేస్తూ ఒక విగ్రహం కనిపించింది. రాజు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్య దీపధూప నైవేద్యాలను ఏర్పాటు చేశారు. క్రమంగా ఇతర ప్రాకారాలు నిర్మించబడ్డాయి. తరువాత 1936వ సంవత్సరంలో ఆలయ జీర్ణోద్ధరణ గావించబడింది. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉంది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో భాగంగా శ్రీ జగన్మోహిని కేశవస్వామి కళ్యాణం చైత్రశుద్ధ నవమి నుంచి పౌర్ణమిల మధ్య, వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి మధ్య శ్రీరామ శ్రీ సత్యనారాయణ స్వామివార్ల కళ్యాణం, శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి మధ్య నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ ఆలయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణాష్టమి, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి, దేవీ నవరాత్రులు, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశిలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఈ ర్యాలీ గ్రామానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. అమలాపురం బండారు లంకలను కలుపుతున్న రహదారిపై ఊబలంక గ్రామం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం రావులపాలానికి 7 కిలోమీటర్లు, అమలాపురానికి 34 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 40 కిలోమీటర్లు, కాకినాడకు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ర్యాలీ గ్రామానికి రావులపాలెం నుంచి బస్ సేవలు పరిమిత వ్యవధుల్లో అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివార్ల కృపా కరుణ కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం విహారీ కార్యక్రమం

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువయ్యున్న శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి వారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానపద గేయాలు.

0: మీరింతవరకు జానపద గేయం విన్నారు. ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్. Say no to single-use plastic.
0: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధుర గీతం వింటారు. అలనాటి గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అలనాటి మధుర గీతం వింటారు. అలనాటి మధుర గీతంలో రక్త సింధూరం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి ఈ గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాట విందాం.

0: Que canta Bela y canta Seba para mí yo va.
1: ఓ ఇంటివాణి

0: సామిరంగా సంధ్యముతు పెట్టనిదాయే,
1: నింగిలోని రంగు చుట్టు చారనిదాయే.
0: ఓ చిన్నదానా నా ఒంటి బాధ కన్నావా ఓ మామా,
1: నా ఇంటి బాబా నీ

మీరింతవరకు అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानी रुचुल आविष्कार. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్ కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన, అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है। इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं। चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है। हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है।
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్ర దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపైన 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపు

0: అందరూ గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ రెండవ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు, యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం మనం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకటించిన అంశం, అనంతరం పొలం కబుర్లు వింటారు, ఇంకా జానపద గేయాలు కూడా. మరి ప్రకటించిన అంశం విందాం. ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు, యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.
3: ఈనాటి పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఎర్లీ ఖరీఫ్ నువ్వు పంట సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్.
4: నమస్తే.
3: కృష్ణారెడ్డి గారు, ఎర్లీ ఖరీఫ్ లో నువ్వు పంట సాగు ఎంత విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేస్తున్నారంటారు?
4: ఇప్పుడు ఇండియాలో చూసినట్లయితే దాదాపుగా 19.47 లక్షల ఎకరాల్లో హెక్టార్లలో విస్తీర్ణంలో సాగులో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీస్తే దాదాపుగా 39,000 నుంచి 45,000 హెక్టార్లు మాత్రమే సాగులో ఉంది. ముఖ్యంగా ఏమంటే ఇది అన్ని సీజన్లలో సాగు చేసేదానికి అనుకూలంగా ఉండదు. చాలా వరకు మనం విత్తనము ఎప్పుడు విత్తాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రాప్ వరకు సంబంధించి విత్తనాన్ని కాస్త ముందుగా వేసినా మరి లేటుగా వేసినా అంటే సీజన్ స్పెసిఫిక్ అనమాట. అందువల్ల ఎర్లీ ఖరీఫ్ అని ఎందుకు చెప్తున్నామంటే ఖరీఫ్ కంటే ముందుగా వచ్చే నెల మే మాసంలో దీన్ని విత్తడం జరుగుతుంది. సో అందుకోసం దీని సాగు చేపట్టేటప్పుడు రైతులు ముఖ్యంగా అదును పదును అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదునుకు వేయాలి, వేయకపోతే వచ్చే సమస్యల గురించి కూడా మనం తెలియజేస్తాం.
3: ఈ నువ్వు పంట సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి?
4: సో నువ్వు పంటలో మనకు మన ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఎల్లమంచిలి రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటివి YLM 11, YLM 17, YLM 66 శారద అనే పేరుతో ఇవి మూడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి కాకుండా కూడా తెల్ల నువ్వులు, శ్వేత అని ఇవి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో తయారైనటువంటి నువ్వులు ఉన్నాయి. ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి YLM 11, YLM 66. ఇవి వెర్రి తెగులను కూడా కొంతవరకు తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి రకాలు. ఈ రకాలు ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నారు.
3: ఈ ఎర్లీ ఖరీఫ్ లో నువ్వుల సాగుకు అనువైన సమయం గురించి తెలియజేస్తారా?
4: మనకు ఎర్లీ ఖరీఫ్ అనగానే మేలో రెండో పక్షంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. దీనిలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది సమ్మర్లో షవర్స్ పడతాయి. సమ్మర్ షవర్స్ అన్నప్పుడు వేసవిలో పడే వర్షాన్ని ఉపయోగించుకుని విత్తనం విత్తుకుంటారు. సో అది ఒక పద్ధతి. లేదు నీటి ఆధారం ఉండే వాళ్ళు మే రెండో పక్షంలోనే విత్తుకోవచ్చు. దీనివల్ల ఏమంటే అత్యధికమైనటువంటి దిగుబడి, మంచి నాణ్యమైన దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో ఇసుక ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా నువ్వుల సాగు చాలా బాగా చేస్తారు. వీళ్ళు మే రెండో పక్షంలో కన్నా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అలా కాకుండా జూను జూలై ఆ ప్రాంతాల్లో సాగు చేసినట్లయితే వెర్రి తెగులు అనేటటువంటి ఫిల్లోడి, జింజలి ఫిల్లోడి అనేది విపరీతంగా వస్తుంది. పంట చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. అయితే లాస్ట్లో చివర రిప్రొడక్టివ్ స్టేజ్ అంటాం, పూత పిందె వచ్చే టైంలో ఈ యొక్క ఫిల్లోడి అనేది విపరీతంగా వచ్చి పంట పూర్తిగా చేతికి రాదు. అందువల్ల రైతు సోదరులు ముఖ్యంగా విత్తాల్సిన సమయం మే రెండో పక్షంలో మాత్రమే విత్తుకోవాలి.
3: నువ్వుల సాగులో విత్తన శుద్ధి ఏ విధంగా చేపట్టాలంటారు?
4: విత్తన శుద్ధి కార్బండజిమ్ అనేటటువంటిది 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ అనేది 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా మనము విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులను దాదాపుగా 21 రోజుల పాటు నివారించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా రైతులందరూ చేసుకోవాలి.
3: ఈ నువ్వు పంట ప్రాముఖ్యత ఏమిటి? విత్తన రేటు ఎంత వరకు తీసుకుంటే మంచిదంటారు?
4: ఇక నువ్వులు మన ప్రాచీన కాలం నుంచి కూడా మనము నువ్వులను వివిధ ఔషధాల్లో వాడుతున్నారు, అలాగే మన యొక్క ఆరోగ్య పరిరక్షణలో వాడుతున్నారు. నువ్వుల నూనె చాలా శ్రేష్టమని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పుడు వేరుశనగ నూనె, నువ్వుల నూనె రెండింటిని తేడాలు గమనించినట్లయితే రెండింటిలో కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. రెండోది విటమిన్ ఈ కూడా ఎక్కువ మోతాదులో ఉంది. ఇవి దీనికి రెండింటిలో చూసినట్లయితే వేరుశనగ నూనె ఎక్కువగా ఫ్రై చేసేదానికి వాడుకోవచ్చు, ఎందుకంటే స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నువ్వుల నూనెలో ఏమంటే సెసమోలిన్ అనేటటువంటి పదార్థం ఉండడం వల్ల ఇది మనకు ఔషధ పరంగాను, తర్వాత కూరల్లో అంటే మామూలుగా వేపులు తాలింపులు ఇట్లా వాటిల్లో కూడా మనం ట్రై నేరుగా వాడుకోవచ్చు, లేదంటే ఆయిల్గా రూపంలో కూడా వాడుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాచీన కాలం నుంచి కూడా మనకి నువ్వులు అనేది మన దేశంలో పండించినంతగా వేరే ఎక్కడ పండించరు. కాబట్టి ఈ నువ్వులు సేంద్రీయ పద్ధతుల్లోనే తయారు చేసే రైతులు చాలామంది ఉన్నారు. ఆ నువ్వులను ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ నువ్వులకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్తో పాటు ఆయిల్ కూడా మంచిగా దాదాపుగా 55% వరకు కూడా మనకు, అంటే ఒక కేజీకి 550 గ్రాములు మనకు నువ్వుల నూనె వస్తుంది 494 గ్రాముల నుంచి. అంతేకాకుండా ప్రోటీన్ కూడా 20-25% ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని వివిధ తినుబండారాల్లో కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు.
3: కృష్ణారెడ్డి గారు, నువ్వుల సాగులో నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
4: సమ్మర్లో ఎర్లీ ఖరీఫ్ కాబట్టి వర్షాధారంగా అయితే నీటి తడి అవసరం ఉండదు. ఒకవేళ నీటి ఆధారంగా మనం పంట సాగు చేయాలనుకుంటే మొదటగా విత్తే ముందే ఒక తడి ఉంచుకోవాలి. తర్వాత పూత కాయ అభివృద్ధి చెందే దశ, గింజ కట్టే దశల్లో తప్పనిసరిగా నీటి తడి లేవాలి. దానికి 30-40 రోజులప్పుడు ఒక తడి, 55-60 రోజులప్పుడు ఒక తడి నీటి ఎద్దడి లేకుండా ఇచ్చినట్లయితే స్ప్రింక్లర్ ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ లేదా మామూలుగా పారగట్టినా కూడా ఈ మంచి దిగుబడులు వస్తాయి. మనకి గింజలో నాణ్యమైన గింజలు వస్తాయి, తాలు గింజలు రావు, మంచి పంట అనేది తీయడానికి అవకాశం ఉంటుంది.
3: ఈ నువ్వు పంటలో కలుపు మందులు ఎలాంటివి వాడుకోవాలంటారు?
4: రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, కలుపు మందులే వాడకుండా మనము సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతుల కోసం దృష్టిలో పెట్టుకుని మనం వాడే విత్తన రేటు 2 కిలోల ఎకరానికి సరిపోతుంది. కానీ 2 కిలోల విత్తన రేటు మనం 30 సెంటీమీటర్లు ఒక అడుగు దూరం పెట్టి అర్ధడుగులో ఓ సాల్లో అర్ధడుగుకు ఒక గింజ పడేటట్టుగా మనము సాల్ గొర్రుతో విత్తుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్లో కలుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో అలా కాకుండా క్రిస్ క్రాస్ పద్ధతిలో 2 కిలోల బదులు 5 కిలోల వరకు విత్తనము ఎకరానికి చల్లుకుండే దానివల్ల కలుపు అనేది రాదు. ఈ మొక్కలే ఎక్కువగా ఒత్తుగా వస్తాయి. తర్వాత 15 రోజులప్పుడు పలుచని చేస్తాం. పలుచని చేసి అంటే గుంటకలాగా రన్ చేస్తే కొన్ని మొక్కలు పోతాయి, పలుచన అవుతాయి. తర్వాత పంట మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి ఎలాంటి రసాయనిక మందులు వాడాల్సిన పని లేకుండా ఒకవేళ 2 కిలోల విత్తనం వాడి 30x15 సెంటీమీటర్లు స్పేసింగ్తో కనుక విత్తుకున్నట్లయితే ఆ రైతులు తప్పనిసరిగా పెండి మెత్తలని అనేది 1 లీటర్ మందును 4-5 మిల్లీలీటర్ నీటికి కలిపి విత్తిన 48 గంటల లోపల భూమిపైన పిచికారీ చేయాలి. ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఏంది అంటే ఇప్పుడు వర్షం గన పడిందనుకో వెంటనే, సో మొలక దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని పక్షంలో వర్షం పడదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక మనము ఈ పెండి మెత్తలని అనేది పిచికారీ చేసుకోవచ్చు 4-5 ml లీటర్కి. అంటే 1 లీటర్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్. అది
3: సేంద్రీయ పద్ధతిలో నువ్వు సాగు చేసే రైతులు కలుపు సమస్యను ఎలా అధిగమించాలంటారు?
4: అదే ఇందాక చెప్పాను కదా, మీరు సేంద్రీయ పద్ధతిలో అంటే ఎలాంటి రసాయనిక కలుపు నివారణ మందులు వాడని పక్షంలో మీరు విత్తన రేటు 2 కేజీల బదులు 5 కేజీలు వాడుకోవాలి. 15 రోజుల తర్వాత గుంటక తోలి ఒత్తుగా ఉన్నటువంటివి పలుచన చేసుకోవాలి. ఈ పద్ధతిలో అయితే కలుపు రాదు. ఇది మా స్టూడెంట్ ఒక అబ్బాయి దగ్గర కూడా పీజీలో రీసెర్చ్ చేసినప్పుడు కూడా తేలింది. సో 2 కేజీల బదులు 5 కేజీలు వాడిండే పొలంలో మనకు కలుపు అనేది రాలేదు, దిగుబడి బాగా వచ్చింది. కాబట్టి రైతులు ఈ పద్ధతి పాటించడం కూడా చాలా మంచిది.
3: సార్, ఎర్లీ ఖరీఫ్ లో నువ్వుల సాగు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
4: ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఖరీఫ్ లో ఎర్లీ ఖరీఫ్ లో వేసేవాళ్ళు 4 టన్నులు పశువుల ఎరువు ఎకరానికి వేసుకోవాలి. అట్లాగే 16 కిలోలు నత్రజని, 16 కిలోలు అంటే ఆల్మోస్ట్ ఒక 35 కేజీల నుంచి 36 కేజీల వరకు మన యూరియా రూపంలో అందించాల్సి ఉంటుంది. 8 కిలోలు భాస్వరము అంటే దాదాపుగా 50 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 8 కిలోలు అంటే 13 కేజీలు మిరేట్ పొటాషు ఇవి వేసుకోవాలి. బేసల్గా వచ్చేసి మనం అంటే విత్తేటప్పుడు వేసుకోవాల్సింది భాస్వరము పొటాషు, తర్వాత ఈ యొక్క నత్రజని ఎరువు మాత్రం సగం వేసుకోవాలి. కలుపు తీసిన తర్వాత సగం వేసుకోవాలి. 16 కిలోలు కదా, 8 కిలోలు నత్రజని బేసల్గా వేసుకోండి, తర్వాత కలుపు తీసిన తర్వాత 30 రోజులు 15 నుంచి 25 రోజుల మధ్యలో తీస్తాం కదా, అప్పుడు మిగిలిన సగం వేసుకోవాలి. ఇది ఇంతే సింపుల్గా ఎరువుల యాజమాన్యం అనేది జరుగుతుంది.
3: నువ్వుల పంట కోతలో ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఈ పంటను నిల్వ చేయాలంటే ఏ ఏ జాగ్రత్తలు పాటించాలంటారు?
4: ఇప్పుడు మామూలు పంటల్లాగా కాకుండా నువ్వుల పంట కోత కోసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా మెచ్యూర్ అయితే గింజలన్నీ భూమిలో రాలిపోతాయి. అందువల్ల పంట 75% పసుపు రంగు వర్ణానికి తిరిగినప్పుడు మనం కోత కోయాలి. అలా కాకుండా పూర్తిగా మెచ్యూర్ అయ్యే వరకు ఉండి తర్వాత కోద్దాము అని అనుకుంటే 50% గింజలు భూమిలో పోతాయి. అందువల్ల 75% పసుపు వర్ణానికి తిరిగిన వెంటనే మనము ఈ పంట కోత అనేది చేపట్టాలి. చేపట్టిన తర్వాత మనము కట్టలుగా కట్టి కింద నేలపైన టార్పలిన్ లాంటిది వేసి లేదా ప్లాస్టిక్దైనా వేసి, ఎందుకంటే ఈ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి, అవి తలకాయలు అంటే హెడ్స్ అన్నీ కిందికి మొదలు కోసినటి పైకి పెట్టి ఉడ్డగా ఒక 3 రోజుల పాటు ఉంచాలన్నమాట. ఉంచి గాలి తగిలేటట్టుగా రాత్రిపూట మాత్రం కప్పి పగలు తీయాలి. దానివల్ల స్లోగా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి డ్రై అవుతాయి, సిలిక్వ అనేటివి అన్నీ డ్రై అవుతాయి. తర్వాత 4వ రోజు నుంచి ఎండకు విత్తనాలన్నీ రాలి కింద పడిపోతాయి. ఆ విత్తనాల్లో మాయిశ్చరు నిల్వ చేయాలనుకుంటే 8% తగ్గాల, అంటే తేమ అనేది 8% కంటే మించి ఉంటే మౌల్డ్స్ వస్తాయి, అంటే ఫంగస్ అవన్నీ వస్తాయి, కాబట్టి అవి పనికిరావు, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా పనికిరావు. కాబట్టి 8% బాగా మాయిశ్చర్ తగ్గించి తర్వాత నిల్వ చేసుకోవాలి. ఆ నిల్వ చేసుకునేటప్పుడు ఆ గన్నీ బ్యాగుల మీద వేప నూనె పిచికారీ చేయడం, లేదు ఈ 25 గ్రాములు బూడిదను 1 కిలో విత్తనానికి వేసి విత్తనాలు నిల్వ చేసే బ్యాగ్లో వేసి మనము దాన్ని సీల్ చేసుకొని స్టోర్ చేసుకోవటం. అలా కాకపోతే ఇప్పుడు హెర్మాటిక్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒక బ్యాగ్ కాస్ట్ దాదాపుగా 25-30 రూపాయలు పడుతుంది, బెంగళూరులో దొరుకుతాయి. హెర్మాటిక్ బ్యాగ్స్లో 50 కిలోల వరకు కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఒక్కసారి లోపలికి 8% తగ్గిన తర్వాత లోపలికి విత్తనాలు 50 కిలోలు వేసి సీల్ చేసేస్తామంటే 6 నెలల వరకు పురుగు అనేది పట్టదు. సో కాబట్టి అలాంటి హెర్మాటిక్ బ్యాగ్స్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఈ వేప నూనె పిచికారీ చేసి పట్టల మీద లోపల విత్తనం వేసి సీల్ చేసుకొని కూడా మనము నిల్వ చేసుకోవచ్చు ఎక్కువ కాలం పాటు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నువ్వులు మార్కెట్ రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా, మరీ తుట్లు కట్టకుండా మంచిగా మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం.
3: సార్, మీరు హెర్మాటిక్స్ బ్యాగ్స్ అన్నారు కదా, వాటిని మళ్ళీ తిరిగి వాడుకోవచ్చా?
4: తిరిగి వాడుకోవచ్చు, మళ్ళా మనం ఓపెన్ చేసి మన విత్తనాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో కాబట్టి మీరు రీయూస్ చేసుకోవచ్చు, మళ్ళీ 3, 4, 5 సార్లు వరకు కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు. అది పాలిథిన్ ఫిల్మ్ లాగా ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా దాన్ని లోపల సీల్ చేసినాక బయట మామూలు గన్నీ బ్యాగ్ వేసి అది చినిగిపోకుండా, అంటే అది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని దాని లోపల పెట్టి దీన్ని ఫిల్ చేసుకున్నట్లయితే ఈ హెర్మాటిక్ బ్యాగ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు.
3: మార్కెట్ అంశాలు దృష్టిలో పెట్టుకుని రైతులు నువ్వుల సాగు చేపట్టాలనా లేకపోయినప్పటికీ సాగు చేసుకోవచ్చు అంటారా?
4: ఎందుకంటే ఇప్పుడు ఇది మార్కెట్ మనకు మరీ తగ్గేది ఉండదు, మరీ పెరిగిపోయేది ఉండదు. ఎప్పుడు చూసినా 120 నుంచి 200 రూపాయల వరకు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కేజీ. మంచి మార్కెట్ ఉంది, ఎందుకంటే వినియోగం ఎక్కువ ఉంది. అలాగే కాకుండా మనం దీన్ని మన ఇండియన్ ఫుడ్స్లో వాడుతున్నాము, రెండోది వచ్చేసి ఆయిల్ వాడుతున్నాము, మూడోది వచ్చేసి ఎక్స్పోర్ట్ కూడా మన కంట్రీ నుంచినే ఎక్కువగా ఇతర దేశాలకు పోతా ఉంది. అందువల్ల ఇది ఎక్కువ మార్కెట్ మీద పెద్ద దృష్టి లేకపోయినా కూడా మనము అన్నీ ఎప్పుడైతే అదునుందో, ఇప్పుడు ఎర్లీ ఖరీఫ్ ఉంది, తర్వాత మళ్ళీ మీకు రబీలో చేసుకోవచ్చు. సో అట్లా సీజన్ను వారి మనం చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు అనమాట. దీని ద్వారా దీనికి మార్కెట్కు పెద్ద ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు వేరుశనగ తీసుకోండి, మార్కెట్ బేస్డ్గానే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు పంట చాలా బాగా వచ్చింది, రేటు తగ్గిపోదు. ఇది అలా కాదు, ఇది ఏంటంటే అన్ని చోట్ల పండించలేరు కాబట్టి దీనికి మార్కెట్ ఉంటుంది, స్టాండర్డ్ మార్కెట్ ఉంటుంది. ఆయిల్ వేరుశనగ కంటే ఇది ఇంకొక 5% ఎక్కువే వస్తుంది. అందువల్ల దీనికి మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు
3: ఈ నువ్వులను ఏ ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటారు?
4: ఇది ముఖ్యంగా మన దేశం నుంచి చాలా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తీసుకుంటే చైనా, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్కు చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాను, తర్వాత ఇజ్రాయిల్, టర్కీకి చేస్తున్నాం. యూరోప్లో తీసుకుంటే నెదర్లాండ్స్, జర్మనీ, పోలాండ్, గ్రీసు, ఫ్రాన్సు, యూకే చేస్తున్నాము. నార్త్ అమెరికాలో యుఎస్ఏ, కెనడా, మెక్సికో, ఆఫ్రికా, ఈజిప్టు, ఆల్జీరియా, మొరాకో, సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అయితే బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈ అన్ని కంట్రీస్కి మేజర్గా అన్ని కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పండేటటువంటి సేంద్రీయ పద్ధతులు, ఎందుకంటే రైతులు మెట్ట సాగుగా చేసినా లేదు నీటి వసతి చేసినా కూడా చాలా వరకు మనము సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది. అందువల్ల ఈ దీని అందరూ కూడా ఇష్టపడతారు అన్నమాట.
3: చివరిగా ఎర్లీ ఖరీఫ్ నువ్వుల సాగులో మీరు రైతు సోదరులకు సలహాలు గాని సూచనలు గాని ఇవ్వదలిచారా?
4: ఇప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అదునుకు విత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. మే రెండో పక్షము తప్పితే మళ్ళీ తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ చేస్తే పంట చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది, పూత వస్తుంది, పిందెలు రావు, మొత్తము ఫిల్లోడి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి, అదొకటి. రెండోది రకాలు, మీరు శ్వేతాతిల్ వేసుకుంటారా లేదు YLM 66 శారదా వేసుకుంటారా, 11, 17 మీకు అందుబాటులో ఉన్న విత్తనం ఏదైనా పర్వాలేదు. అన్ని విత్తనాలు కూడా మనకు మంచిగా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తాయి ఎకరాకు, కాబట్టి ఆ రకాలు వేసుకోవచ్చు. తర్వాత ఎరువులు సమపాలలో వాడుకోవడం, మనం ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతులు 2 రెట్లు అంటే 2 కేజీలు ఎకరాకు బదులు 4 కేజీలు 5 కేజీలు విత్తనం వాడుకోవచ్చు ఎకరానికి. అదొక్క జాగ్రత్త తీసుకోండి. చీడపీటలు కూడా దీంట్లో చాలా తక్కువే వస్తాయి. వచ్చేవి మీకు మామూలుగా మంచు పడే సమయంలో అయితే మనకు బూడిద రంగు తెగులు ఇట్లాంటివి వస్తాయి, దానికి గంధకం 3 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేయొచ్చు. అలా కాకుండా మనకు వచ్చే సమస్య ఫిల్లోడి. ఫిల్లోడి రావడానికి వెక్టర్ కంట్రోల్ చేయాలి, దానికి డైమెథోయేట్ 2 మిల్లీలీటర్ నీటికి కలుపుకోవడం, లేదా థైయోమెథాక్సామ్ కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ కానీ 0.3 ml/L లెక్కన పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అంత తప్పితే ఎక్కువగా మరీ పెద్ద సమస్యలు అయితే దీంట్లో రావు. ఇంకా ఎండు తెగులు లేదా వేరుకులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ట్రైకోడర్మా విరిడి ఇవి ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మేజర్గా హెల్తీగా క్రాప్ వస్తుంది కాబట్టి ఈ సమస్యలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని సాగు చేయాలనుకుంటే మీకున్న అందుబాటులో ఉన్న రకాన్ని తీసుకొని అదును టైము అంటే మే రెండో పక్షంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
3: ఎర్లీ ఖరీఫ్ నువ్వుల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు సార్.
4: నమస్కారం.
0: మీరింతవరకు ఎర్లీ ఖరీఫ్ లో నువ్వు పంట సాగు యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి కేవీకే డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తర్వాతిగా విందాం కార్యక్రమంలో ప్రకటించిన అంశం పొలం కబుర్లు. విందాం.
3: లాభాలనిచ్చే షార్ట్ టర్మ్ పంటల సాగు. నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం ఒక కళ. సాంప్రదాయ పంటల కోసం ఏళ్ల తరబడి వేచి చూడకుండా కేవలం 30 నుంచి 90 రోజుల వ్యవధిలోనే చేతికి వచ్చే పంటలు రైతులకు ఆర్థిక భరోసాని ఇస్తున్నాయి. కూరగాయల విభాగంలో చూస్తే తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు విత్తిన 25 నుంచి 30 రోజుల్లోనే కోతకు వస్తాయి. అలాగే ముల్లంగి 40 నుంచి 55 రోజుల్లో, బీర, సొర, కాకర వంటి తీగజాతి కూరగాయలైతే 60 రోజుల్లోనే దిగుబడినివ్వడం ప్రారంభిస్తాయి. ఇక పండ్ల తోటల విషయానికి వస్తే సాధారణంగా పండ్ల చెట్లు అంటే ఏళ్లు పడుతుందని అనుకుంటాము. కానీ బొప్పాయి నాటిన 8 నుంచి 10 నెలలకే ఫలాలనిస్తుంది. విదేశీ రకమైన డ్రాగన్ ఫ్రూట్ మరియు అధునాతనమైన తైవాన్ జామ వంటివి కూడా అతి తక్కువ కాలంలోనే వాణిజ్యపరమైన దిగుబడిని అందిస్తూ క్యాష్ క్రాప్స్ గా మారుతూ ఉన్నాయి. త్వరితగతిన పెరిగే పంటల విజయానికి సూచనల విషయానికొస్తే సరైన విత్తన ఎంపిక, నేల సారం మరియు నీటి యాజమాన్యం ముఖ్యమైంది. విత్తన శుద్ధైతే మేలైన హైబ్రిడ్ రకాలను ఎంచుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బిందు సేద్యం అయితే తక్కువ నీటితో మొక్క మొదళ్లకు నేరుగా పోషకాన్ని అందించడం వల్ల ఎదుగుదల వేగంగా ఉంటుంది. రసాయన ఎరువుల కంటే పశువుల ఎరువు, జీవామృతం వాడడం వల్ల పంట నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అంతర పంటల విషయానికొస్తే ప్రధాన పంటల మధ్య ఖాళీ స్థలంలో ఆకుకూరలు లేదా మిరప వంటివి సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులకు ఈ షార్ట్ టర్మ్ వ్యవసాయం ఒక వరము. మార్కెట్ డిమాండ్ను బట్టి ఎప్పటికప్పుడు కొత్త రకాలను సాగు చేస్తూ ఆధునిక సాంకేతికతను జోడిస్తే వ్యవసాయం కేవలం జీవనాధారమే కాదు, ఒక లాభసాటి వ్యాపారం కూడా అవుతుంది. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో అధిక లాభాలనిచ్చే డ్రాగన్ ఫ్రూట్ మరియు బొప్పాయి సాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకుందాం. ఇవి రెండూ కూడా ప్రస్తుత మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పంటలు. డ్రాగన్ ఫ్రూట్ సాగు విషయానికొస్తే ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఒకసారి నాటితే దాదాపు 20 నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. దీనికి అనుకూలమైన నేలలైతే నీరు నిల్వ ఉండని ఇసుకతో కూడిన లోమ్ నేలలు శ్రేష్టమైనవి. చౌడు నేలలు ఈ పంటకు పనికిరావు. నాటే విషయానికొస్తే ఎకరాకు సుమారు 450 నుంచి 500 సిమెంటు స్తంభాలు అవసరమవుతాయి. ప్రతి స్తంభం చుట్టూ 4 మొక్కలను నాటాలి. స్తంభాల మధ్య దూరమైతే 10 అడుగులు, వరుసల మధ్య అయితే 8 అడుగుల దూరం ఉండాలి. నీటి యాజమాన్యానికొస్తే డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ఉత్తమమైంది. మొక్కకు ఎక్కువ నీరు అవసరముండదు, కానీ నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. నాటిన 1 ఏడాది నుంచి

కూడా ఉంటుంది. జూన్ నుంచి జులై లేదా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాలు బొప్పాయి నాటడానికే అనుకూలమైన సమయం. మొక్కల మధ్య దూరం 6x6 అడుగులు లేదా 7x7 అడుగులు ఉండాలి. బొప్పాయికి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు సరైన మోతాదులో అందించాలి. నీరు నిల్వ గనక ఉంటే వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి. దిగుబడి విషయానికొస్తే నాటిన 8 నుంచి 10 నెలలకే కోతకు వస్తుంది. ఒక చెట్టు నుండి ఏడాదికి సగటున 40 నుంచి 60 కిలోల వరకు దిగుబడి వస్తుంది. తోటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం మరియు పిండి నల్లి వంటి కీటకాలపై అప్రమత్తంగా ఉండడం అవసరము. డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి పెట్టుబడి ప్రారంభంలో ఎక్కువ స్తంభాల కోసం తక్కువ దిగుబడి కాలం 20 నుంచి 25 ఏళ్లు మరియు 2 నుంచి 3 ఏళ్ల నిర్వహణ చాలా తక్కువ. బొప్పాయికి కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరము. మన వద్ద ఉన్న భూమి రకం మరియు నీటి లభ్యతను బట్టి ఏ పంట మనకి లాభదాయకంగా ఉంటుందో చూసుకోవాలి. భూమి రకం అంటే ఎర్ర నేలలు లేదా ఇసుకతో కూడిన లోమ్ నేలలు. ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది. ఇవి డ్రాగన్ ఫ్రూట్ మరియు బొప్పాయి రెండింటికి చాలా అనుకూలము. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ కు ఇవి అత్యుత్తమము. నల్లరేగడి నేలలు, ఈ నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. బొప్పాయికి నీరు నిల్వ ఉంటే వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి నల్లరేగడి నేలల్లో బొప్పాయి కంటే డ్రాగన్ ఫ్రూట్ కొంత మేలు. కానీ డ్రైనేజ్ అంటే నీరు బయటకు వెళ్లే సౌకర్యం అద్భుతంగా ఉండాలి. తక్కువ సారం ఉన్న, రాతి పొరలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తట్టుకుని పెరుగుతుంది. బొప్పాయికి మాత్రం మంచి సారవంతమైన భూమి అవసరమవుతుంది. నీటి సదుపాయం బట్టి ఎంపిక. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట నీటి ఎద్దడి ఉంటే కళ్ళు మూసుకుని డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవచ్చు. ఇది కాక్టస్ జాతి కాబట్టి ఇతర పంటలతో పోలిస్తే 10% నీటిలోనే జీవించగలదు. ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా ఇది దిగుబడినిస్తుంది. మితమైన లేదా సమృద్ధిగా నీరున్న చోటైతే బోర్ బావి లేదా బావి ద్వారా నిరంతరం నీటి సరఫరా ఉంటే బొప్పాయి సాగు చేసుకోవచ్చు. బొప్పాయికి క్రమం తప్పకుండా తేమ అవసరము. నీరు తక్కువైతే కాయ సైజు తగ్గిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సిమెంట్ పోల్స్, రబ్బర్ రింగులు మరియు డ్రిప్ సిస్టమ్ కోసం ఎకరాకు సుమారు 3.5 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలంటే బొప్పాయి సరైన ఎంపిక. ఏడాదిలోపే ఆదాయం మొదలై పెట్టుబడి తిరిగి వస్తుంది. భూమిలో నీరు నిల్వ అస్సలు ఉండదు అని నమ్మకం ఉంటే తక్కువ శ్రమతో ఎక్కువ కాలం లాభాలు పొందడానికి డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు. మంచినీటి వసతి ఎక్కువగా ఉంటే బొప్పాయి పంటను సాగు చేసుకోవచ్చు. నీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసుకోవచ్చు.

0: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
4: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
5: తెలీదు.
4: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు?

0: చేస్తారో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ప్రకటనలు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమ సినీ గీతాలు వింటారు. మరి ముందుగా విందాం లక్కీ భాస్కర్ ఈ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించినటువంటి ఈ చక్కటి సినీ గీతం ఈ సాయంత్ర వేళలో 102.7 MHz పై. ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు చిత్రసీమలో సినీ గీతాలు. తరువాతిగా విందాం తండేల్. ఈ చిత్రం నుంచి నాకాష్, అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం

0: చిత్రసీమలో సినీ గీతాలు వింటున్నారు. తరువాతిగా విందాం ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినబోయే ఈ సినీ గీతం శ్యామ్ సింగర్ రాయ్ ఈ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

0: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఒక ప్రకటన విందాం.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
4: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
5: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
6: నమస్కారం సార్.
5: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
6: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
5: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇది ఒక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
5: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
5: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులు ఏమిటి, మీ పట్టుదలు ఏమిటి, మీ ఆలోచనలు ఏమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది, మరి ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్, మీరు చెప్పండి.
2: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
5: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
6: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
5: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
6: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
5: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
5: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే

0: కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
0: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డకడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవే అని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమ నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన

0: సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు, కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు, ముందుగా పొదుపు,
2: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
7: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
6: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన 3 అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
8: We pay homage to our brave hearts whose valor, sacrifice and dedication to the nation continue to inspire us. We are committed to the welfare of our veterans and veer naris. I assure the citizens of India that the armed forces will continue to serve the nation with dedication, courage, honor and professionalism.
6: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు.

0: నియమిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధు సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఆర్డర్ లెవెల్కే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్ధతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన 2వ రాష్ట్రంగా మహారాష్ట నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడ ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాథ్ మే సర్ ఫిరోజీ.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: అన్వేషణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

కార్యక్రమంలో చివరిగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందంగానం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.